भासिनी सुमधुर भा

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 19వ రోజు క్రీస్తుశకం 2026 జూన్ నెల 10వ తారీఖు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. గ్లోబల్ ఎనర్జీ ఇండిపెండెన్స్ డే ప్రతి సంవత్సరం జూలై 10 అంటే ఈరోజు జరుపుకుంటారు. శిలాజ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించి సౌర అంటే సోలార్, పవన, విండ్ మరియు ఇతర పునరుత్పాదక ఇంధనాల వనరులను రెన్యూవబుల్ ఎనర్జీ అవలంబించడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దినోత్సవం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. బొగ్గు, చమురు వంటి పరిమిత వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణానికి హాని చేయని క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు వాతావరణ మార్పులను అరికట్టడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పీఎం సూర్యఘర్ లాంటి పథకాల ద్వారా ప్రజలు సౌరశక్తిని అలవర్చుకునేలా ప్రోత్సహిస్తుంది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00. దేశభక్తి గీతం విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింత వరకు అర్చనలో దేవీ భక్తి గీతాలు మరియు నాటకీయ కాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 కావస్తుంది. సుక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత రఫీ కుమ్రి.
1: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, ప్రళయ దినానికి చక్రవర్తి అయిన అల్లాహ్ నామాన ప్రారంభిస్తున్నాను. సోదర సోదరీ మనులారా, ఈరోజు నేను మీతో మహాప్రవక్త కారుణ్యమూర్తి అయిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని బోధనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో కొన్ని బోధనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలలో కూలివాణి చెమట ఆరకముందే అతని కూలీ చెల్లించండి. కార్మికుడిని నియమించి అతనితో పని చేయించుకొని అతని శ్రమకు వేతనమివ్వకుండా ఎగవేసే వ్యక్తికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో వాదించబడుతుంది. అదేవిధంగా తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. అదేవిధంగా నీవు నీకోసం ఏది కోరుకుంటావో అదే ఇతరుల కోసం కోరుకో, లంచం ఇవ్వు.

0: వృధా చేయకండి, న్యాయం పలకండి. వ్యవహారం మీ బంధువులదైనా సరే మీరు న్యాయం పలకండి. మరి కొంత సమయంలో ప్రళయం వస్తున్నా సరే నీ చేతిలో మొక్క ఉంటే దాన్ని నాటేయండి. పూర్తి మానవాళి ఒకే తల్లి తండ్రి సంతానం, మనందరి దేవుడు ఒక్కడే. సోదరులారా, ఈ బోధనలు మనకు వినటానికి చాలా బాగున్నాయి. మరియు అదేవిధంగా ఈ బోధనలు అనేవి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాలను బోధించారు. కాబట్టి మన యొక్క సమాజాన్ని స్వస్థత సమాజంగా మనం ఏర్పరచుకోవాలి అనుకుంటున్నామంటే మనందరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలను అవలంబించాలి, దానిపై మనం అమలు చేయాలి. అప్పుడే మన యొక్క సమాజం స్వస్థతమైనటువంటి సమాజంగా ఏర్పరచుకోవచ్చు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ మనందరికీ నిజమైనటువంటి సద్బుద్ధిని, ఇస్లాం యొక్క జ్ఞానాన్ని, మరియు ఇస్లాం యొక్క జ్ఞానాన్ని పొందిన తర్వాత దానిపై అమలు చేసే అల్లాహ్ మనందరికీ సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం
1: వరహ్మతుల్లాహ్. రఫీక్ ఉమ్రీ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లు.

వెసిక్యులర్ ఆర్బస్కులర్ మైకోరైజే, దీనినే ఆర్బస్కులర్ మైకోరైజర్ శిలీంధ్రాలు అని కూడా పిలుస్తారు. ఇది శిలీంధ్రాలు మరియు మొక్కల వేర్ల మధ్య పరస్పర అనుబంధాన్ని సూచిస్తుంది. అడవుల్లోని చెట్లలో ఈ విషయాన్ని మొదటిగా గుర్తించారు. అయితే మైకోరైజల్ సహజీవనం ఇప్పుడు 80% కంటే ఎక్కువ వృక్ష జాతుల్లో ఉందని తెలిసింది. ఇది అత్యంత విస్తృతమైన మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైన మొక్క. సూక్ష్మజీవుల పరస్పర స్పందన చర్యలలో ఒకటిగా నిలిచింది. ఇవి ప్రధానంగా గ్లోమెరో మైకోటాఫైలం కు చెందినవి మరియు అవి సహజీవులుగా మాత్రమే జీవించే శిలీంధ్రాలు. అంటే అవి కార్బన్ సరఫరా కోసం పూర్తిగా అతిదేయి మొక్కలపై ఆధారపడతాయి. ప్రతిగా అవి మొక్కల పోషక సముపార్జన, నేల సారం, ఒత్తిడిని తట్టుకునే శక్తి మరియు ఉత్పాదకతను గణనీయంగా పెంచడంలో దోహదం చేస్తాయి. ఈ విస్తృత ప్రయోజనాల కారణంగా సుస్థిరమైన వ్యవసాయంలో ప్రభావవంతమైన జీవన ఎరువుగా గుర్తించబడుతుంది. మైకోరైజా సహజీవనం యొక్క స్థాపన మొక్కల వేర్లు మరియు శిలీంధ్ర ప్రచారకాల మధ్య రసాయన సంకేతాలతో ప్రారంభమవుతుంది. మొక్కల వేరు వ్యవస్థ నుంచి కొన్ని రకాలైన స్రావాలను విడుదల చేస్తాయి. వాటిలో శిలీంధ్ర హైఫేలను వేరు వ్యవస్థ వైపు ఆకర్షించే రసాయన సంకేతాలు ఉంటాయి. మైకోరైజా మొక్కల వేర్ల లోపలికి చేరిన తర్వాత ప్రత్యేకమైన శిలీంధ్ర నిర్మాణాల ద్వారా అతిదేయి మొక్కల వేర్లతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఆర్బాస్కుల్స్ అంటే పోషక మార్పిడి ప్రదేశాలు, వెసికిల్స్ నిల్వ నిర్మాణాలు, హైఫే విస్తృతమైన నేలలో చొచ్చుకుపోయే నెట్వర్కులు వేర్ల లోపల మరియు చుట్టూ ఏర్పడతాయి. ఈ అనుబంధం మొక్కలలో గణనీయమైన జీవక్రియ మరియు అణుస్థాయి మార్పులకు దారితీస్తుంది. వీటితో పాటు జన్యు వ్యక్తీకరణలో మార్పులు మరియు ఫైటోహార్మోన్ అంటే మొక్కల వృద్ధి నియంత్రకాలు నియంత్రణ ఉన్నాయి. ఇవి సమిష్టిగా మొక్కల పెరుగుదల మరియు అనుసరణను పెంచుతాయి. వ్యవసాయంలో వ్యామ్ వాడడం వలన ప్రయోజనాలు. వ్యామ్ యొక్క ప్రధాన విధుల్లో ఒకటి నేలలో పోషకాలను మెరుగుపరచడం, ముఖ్యంగా భాస్వరం. ఇది నేలలో కదలని మరియు కరగని రూపాల్లో ఉంటుంది. వ్యామ్ యొక్క శిలీంధ్ర తంతువులు వేర్లు చేరుకోలేని దూరాలకు విస్తరించి అక్కడ ఉన్న పోషక నిల్వలను గ్రహిస్తాయి. ఇవి యాసిడ్, ఫాస్ఫటేషన్ మరియు ఫైటేషన్ వంటి ఎంజైమ్లను విడుదల చేసి సేంద్రీయ

భాస్వరాన్ని మొక్కకు అందుబాటులో ఉండే ఆర్థోఫాస్ఫేట్ రూపంలోకి మారుస్తాయి. మొక్క వేరు లోపల శిలీంధ్రం విస్తరించడాన్ని సూక్ష్మ దర్శని ద్వారా ప్రత్యేకమైన ఫంగల్ ఫాస్ఫేట్ ట్రాన్స్పోర్టర్లు పోషకాలను వేరు కణాల్లోనికి సమర్థవంతంగా బదిలీ చేస్తాయి. భాస్వరంతో పాటు నత్రజని, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సూక్ష్మ పోషకాలైన జింక్, రాగి గ్రహించడాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుదల విషయానికొస్తే వేర్ల యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా మొక్కలు నేల నుండి పోషకాలను మరింత సమర్థవంతంగా పీల్చుకునేలా వ్యామ్ చేస్తాయి. ఇది పోషకాల వృధాను కూడా తగ్గిస్తుంది మరియు నేల యొక్క సహజ సారాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేస్తుంది. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. నీటి శోషణ మరియు కరువును తట్టుకునే శక్తి విషయానికొస్తే విస్తారమైన శిలీంధ్ర తంతువుల నెట్వర్క్ నీటి కోసం వెతికే నేల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది కరువు పరిస్థితుల్లో మొక్కలకు తగినంత తేమను కూడా అందిస్తుంది. అంతేకాకుండా నీటి వినియోగ సామర్థ్యము, ఆస్మాటిక్ సర్దుబాటు, మొక్క యొక్క దృఢత్వాన్ని కాపాడడం. వ్యామ్ సోకిన మొక్కలు నీటి ఎద్దడి మరియు ఉప్పు నిల్వలు ఉన్న నేలల్లో కూడా అధిక స్థితి స్థాపకతను చూపుతాయి. వ్యామ్ నేల ద్వారా వచ్చే వ్యాధికారక క్రిముల నుంచి మొక్కకు పరోక్ష రక్షణను అందిస్తాయి. వేరు కణాల్లో ఖాళీ ప్రదేశాలను ఆక్రమించడం ద్వారా క్రిములు చేరకుండా చూస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్ కలిగించే స్థానాల కోసం ఇతర క్రిములతో కూడా పోటీ పడతాయి. మొక్క యొక్క రక్షణ వ్యవస్థను కూడా ఉత్తేజపరుస్తాయి. ఇది మొక్కలో యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ చర్యలను పెంచి వివిధ రకాల జైవిక మరియు అజైవిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యామ్ శిలీంధ్రాలు గ్లోమాలిన్ అనే గ్లైకోప్రోటీన్ ను స్రవిస్తాయి. ఇది నేల కణాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది మరియు వీటిని ప్రోత్సహిస్తుంది. నేల నిర్మాణం మెరుగుపరచడమే కాకుండా గాలి ప్రసరణ మరియు నీరు ఇంకే సామర్థ్యం కూడా పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక నేల సారానికి మరియు స్థిరమైన వ్యవసాయానికి గణనీయంగా దోహదపడతాయి. సాంప్రదాయ రసాయన ఎరువుల కంటే జీవ ఎరువుగా వ్యామ్ వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యామ్ పోషకాలను సేకరించడంలో సహాయపడడం వల్ల భాస్వరం ఎరువుల వాడకాన్ని 25 నుంచి 50% వరకు తగ్గించవచ్చు. పోషకాలు కొట్టుకుపోవడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది. పంట ఉత్పాదకత మెరుగుదల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలనల్లో వ్యామ్ వల్ల వేర్లు బరువు, మొక్క ఎదుగుదల మరియు దిగుబడి పెరిగినట్లు తేలింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు మరియు తోట పంటల్లో వ్యామ్ సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇవి పోషక చక్రం. నేలలోని సూక్ష్మజీవుల వైవిధ్యం మరియు దెబ్బతిన్న నేలల పునరుద్ధరణకు తోడ్పడతాయి. సేంద్రియ వ్యవసాయము మరియు తక్కువ పెట్టుబడితో చేసే వ్యవసాయానికి ఇవి చాలా విలువైనవి. వ్యామ్ ఒక తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయము. ఇది పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గించి దిగుబడిలో స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే దీర్ఘకాలిక నేల ఉత్పాదకతను కూడా పెంచుతుంది. వ్యవసాయంలో వ్యామ్ వినియోగం విషయానికొస్తే వ్యామ్ ఇనాక్యులంను స్టిక్కర్ ద్రావణంతో, ఉదాహరణకు 10% బెల్లం ద్రావణం కలపాలి. ఆ మిశ్రమంతో విత్తనాలను సమానంగా పూత పూసి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత విత్తుకోవాలి. దీనికి అనుకూలమైన పంటలు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే నూనె గింజ పంటలు. వేర్లు ముంచే పద్ధతిలో వ్యామ్ ఇనాక్యులంను నీటితో కలిపి స్లర్రీ తయారు చేయాలి. నాటడానికి ముందు మొక్కల వేర్లను ఈ ద్రావణంలో 15 నుంచి 30 నిమిషాల సేపు ముంచి తర్వాత నాటుకోవాలి. దీనికి అనుకూలమైన పంటలు కూరగాయలు మరియు తోట పంటలు. నర్సరీ బెడ్ వినియోగంలో వ్యామ్ ఇనాక్యులంను కంపోస్టు లేదా పశువుల ఎరువుతో కలిపి విత్తే ముందు నర్సరీ బెడ్లపై సమానంగా చల్లి కలపాలి. వ్యామ్ ఇనాక్యులంను కంపోస్టుతో కలిపి విత్తే సమయంలో లేదా నాటే సమయంలో వేర్ల ప్రాంతం దగ్గర వెయ్యాలి. తోట పంటలు గనక నాటేటప్పుడైతే ప్రతి గుంతలో 50 నుంచి 100 గ్రాముల వ్యామ్ ఇనాక్యులంను వెయ్యాలి. వ్యామ్ ఇనాక్యులంను నేరుగా ఫంగీ స్లైడ్లతో కలపకూడదు. తడి నేల పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఇనాక్యులంను ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి రక్షించాలి. గడువు తేదీ ముగిసే ముందే దీన్ని

ఉపయోగించుకోవాలి. వ్యామ్ వినియోగం వల్ల ఆశించబడే ఫలితాల విషయానికి వస్తే ఫాస్ఫరస్ గ్రహణం 20-40% వరకు పెరుగుతుంది. వేర్ల నిర్మాణం కూడా మెరుగుపడుతుంది. ఎండ మరియు ఉప్పుతనం పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. పంట దిగుబడి 10-30% వరకు పెరుగుతుంది. నేల గడ్డలను ఏర్పాటును మరియు సూక్ష్మజీవ క్రియాశీలతను మెరుగుపరుస్తుంది. వెసిక్యూలర్ ఆర్బస్క్యూలర్ మైకోరైజా స్థిరమైన వ్యవసాయానికి ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తుంది. నేలలో పోషక పదార్థాల లభ్యతను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అలాగే నేల నిర్మాణం మరియు నేల ఆరోగ్యాన్ని అభివృద్ది చేయడం, అలాగే పంట దిగుబడిని పెంచడం ద్వారా వ్యామ్ శక్తివంతమైన జీవ ఎరువుగా పనిచేస్తుంది. రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే క్షీణించిన నేలలను పునరుద్ధరించడం వంటి లక్షణాల వల్ల వ్యామ్ కాలుష్య నిరోధక మరియు పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ వ్యవస్థలలో కీలక పాత్రను పోషిస్తుంది. వ్యవసాయ పద్ధతుల్లో వ్యామ్ ను సమగ్రంగా వినియోగించడం రైతులకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా దీర్ఘకాలిక నేల సారాన్ని మరియు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కూడా అత్యంత అవసరమైంది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో

0: ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకు.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో

0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
1: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యద్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధం వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసె విశ్వసితి. విగత 12 వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హెట్రిక్ ఇతి విజ్ఞాపయత తేన ప్రతిపాదితం యత్ ఏషః ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబద్ధానాం అపూర్వగమితాం సూచయతి. అత్రావసరే ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రి ఆంటనీ అల్బనీస్ అపి తత్ర ఉపస్థితః ఆసీత్. తేన తత్రత్యం జనసమూహం వీక్ష్య ఏషా సహభాగితా దృఢతర ఇత్యుక్తం. అస్మాత్ పురా ఉభయో దేశయోర నేతృభ్యాం మెల్బర్న్ నగరే తృతీయే భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖర సమ్మేళనే భాగం గృహీత్వా శిష్ట మండల స్తరీయ ద్వీపాక్షికీ వార్తా విహిత. హింద ప్రశాంత క్షేత్రే శాంతిం స్థిరతాం చ స్థాపయితుం ద్వాభ్యాం నేతృభ్యాం రక్షా సురక్షా సహయోగ్ సంయుక్త ఘోషణాపత్రం.

0: ने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की।
1: वार्ताहरान संबोधयन प्रधानमंत्री न्यगादीत यत् भारत ऑस्ट्रेलिया देशाभ्याम परमाणु ऊर्जा क्षेत्रे ऐतिहासिकः सहयोगः साधितः। केन्द्रीय गृहमंत्री अमित शाहः प्रत्यपादयत् यत् एकः सुरक्षितः समृद्धश्च सीमा प्रान्तः अथ जाग्रतः समाजः सम्भूय एव देशं सुरक्षितं विधातुं शक्नुवन्ति। गृहमन्त्रिणा ह्यः नवदेहल्याम् आरक्षक अधीक्षकाणां सम्मेलने सम्भाषणं कुर्वता प्रतिपादितं यत् वाइब्रेंट विलेजेस् इत्यस्य क्रांतिकारी उपक्रमस्य अन्तर्गतं सीमा प्रान्तेभ्यः पलायनम् अपाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते। श्रीशाहः सविशेषं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कुशल नेतृत्वे केन्द्र प्रशासनेन सीमावर्ती अवसंरचनासु वैज्ञानिक रीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः। देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्च स्तरीया विशेषज्ञ समितिः निर्मिता। अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति। तत्रैव आईवीएफ चिकित्सालयानां एआईटी केन्द्राणां अथ युग्मक कोषानां नियंत्रक तंत्राणां प्रासंगिक विधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति। संयुक्त राज्य अमेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्। ईरानस्य प्रशासनिक वार्ता संस्थया संसूचितं यत् एतत् आक्रमणं अमेरिका देशस्य सेना द्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिका देशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्य चरणस्य द्वन्द्वे फ्रांस दलं मैरिको दलं पराभूय उपान्त्य चक्रे प्रविष्टवत् इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలు ప్రసార విశేషాలు ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు వింటారు. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారం అవుతుంది. తర్వాత మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం దైనందిన జీవితంలో వాడవలసిన వస్తువుల గురించి, దాని వివరాల గురించి తెలుసుకుంటారు. తర్వాత లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 9:00 హెలో విరుచి కార్యక్రమం, కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:00

నిమిషాలకు వనితావాణి కార్యక్రమం, 5:30 యువతరంగం, 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు. తరువాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా రొయ్యలు పీతలు వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తుల గురించి డాక్టర్ కె కుముదా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాత పొలం కబురులో 7:40 వికసిత్ భారత్, 8:00 హెలబిరిచి కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశ

0: దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాసూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21,000 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైత్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాల పరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే ఈ 85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. ఈ 85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: శుభోదయం సింహపురిలో ముందుగా నేటి సింహపురి సమాచారం. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయుడుపేట ఆధ్వర్యంలో 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1500 మంది విద్యార్థులతో నాయుడుపేట పట్టణంలో భారీ శోభాయాత్ర గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పట్టణ సీఐ వెంకటేశ్వర్లు, ఏబీవీపీ ప్రాంత ఎస్ఎఫ్డీ కో కన్వీనర్ తడుకు చందు పాల్గొన్నారు. డీఎస్పీ చెంచుబాబు విద్యార్థులకు క్రమశిక్షణతో చదువుకోవాలని, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి, నెల్లూరు గ్రామీణం, గూడూరు, వెంకటాచలం మండలాల్లోని హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల ఆహారంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రేషన్ డీలర్లు కూడా లోపాలుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో రైతు బజార్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని స్థానిక వ్యవసాయ కార్మెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. స్థానిక ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో ఏఎంసీ అభివృద్దికి పాలక మండలి సభ్యులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని చైర్మన్ సూచించారు. అనంతరం రైతు బజార్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఇక సీతారామపురం మండలంలో జరుగుతున్న ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రోగ్రాం పనులను ఎంపీడీఓ చిన్న చెన్నారావు, సూపర్వైజర్ శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. కార్యక్రమం అమలు తీరును, డేటాను, అలాగే డేటా నమోదు ప్రక్రియను, సంబంధిత రికార్డులను పరిశీలించి బీఎల్ఓలకు అవసరమైన సూచనలు చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఎల్ఓలను ఆదేశించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ రాత్రి సూళ్లూరుపేటలోని బీసీ బాలికల హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న రాత్రి భోజనం నాణ్యత, వసతి, పరిశుభ్రత, తాగునీరు వంటి మౌలిక వసతులను ఆమె స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనం, సురక్షితమైన వసతి, స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 39వ నేషనల్ అండర్-7 ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 2026లో 7.59 పాయింట్లతో జాతీయ స్థాయిలో 4వ స్థానం సాధించిన సరస్వతి మహావిద్యాలయ విద్యార్థి కాటూరు వియానకృష్ణకు నాయుడుపేట సరస్వతి మహావిద్యాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ వియానకృష్ణ అంతర్జాతీయ పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. తహసీల్దార్ శైలకుమారి మాతకపూడి, ఇల్లుపూరు, మంగళంపాడు పోలింగ్ స్టేషన్లను సందర్శించి పురోగతిని పర్యవేక్షించారు. మొత్తం 26753 మంది ఓటర్లకు గాను 65% డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఆమె తెలిపారు. మరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:20 దాటి 25 సెకండ్లు. స్వరాచన వింటారు.

0: మీరింతవరకు స్వరార్చన విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈ మధ్యకాలంలో పిల్లల్ని స్కూల్లో తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత అంతా టీచర్లకే అప్పచెప్పినటువంటి నేపథ్యంలో టీచరు ఏదో కోప్పడినందుకు పిల్లలు అంటే మరి హై స్కూల్ స్థాయిలో పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు కొంత తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఏ రకంగా మందలించాల్సి ఉంటుంది టీచర్లు వాళ్ళని నొప్పించకుండా ఉండాలంటే అనే విషయాలను గురించి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేసిన డాక్టర్ మంగదేవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంగదేవ్ గారు.
2: నమస్తే అండి.
1: పిల్లల్లో ఈరోజు చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారా లేకపోతే తల్లిదండ్రులు టీచర్లు కొంచెం ఎక్కువ కోపం చూపిస్తున్నారంటారా?
2: ఎక్కువ కోపం కంటే ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారేమో రాంగ్ వేలో
1: తల్లిదండ్రులు టీచర్లు కూడా.
2: ఎందుకంటే మెయిన్గా మనకి ఇప్పుడు కష్టం అంటే వాళ్ళకి అంత పెద్ద కష్టమా అని మనకు అనిపిస్తుంది. పిల్లల లెవెల్లో అది వాళ్ళకి కష్టమే. నీకు మార్కులు రాలేదు, పక్కవాడికి వచ్చాయి, పైవాడికి వచ్చాయి, ఇవన్నీ కంపారిజన్స్ వాళ్ళని హర్ట్ చేస్తుంటాయి. మనం ఏంటంటే పిల్లవాడు కదా, పిల్లవాడిలాగానే ఆలోచిస్తాం. పిల్లవాడంటే ఎదుగుతున్న వ్యక్తిత్వం కూడా కదండి, అది దాన్ని మర్చిపోతుంటాం. ఏదో ఒక రకంగా మందలించడం అంటే నిజంగా పేపర్లో హైలైట్ చేసినట్టు వాడిని గోడ కుర్చీలేసి కొట్టి ఆ స్థాయిలో ఎక్కడో రేరుగా ఉంటారేమో తెలియదు. ఆ స్థాయికి వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు, ఇంట్లో తల్లిదండ్రులకి లేదు, ఇటు స్కూల్లో టీచర్స్కి లేదండి. మనం వింటున్నాం కదా, ఏదైనా అయితే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేకపోతే ఇది మరీ ఘోరం ఈ మధ్య జరుగుతున్నవి.

0: అనుకోవడం ఏంటంటే ప్రజెంట్ ఎకనామిక్ సినేరియోలో ఇద్దరు వర్క్ చేస్తే గానీ చాలడం లేదు డబ్బులు అనేది. డబ్బులు చాలడం చాలకపోవడం కూడా ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ అనుకోండి. చేసినప్పుడు వీడిని అసలు ఆదరించే వాళ్ళు ఏరి? క్వాలిటీ అటెన్షన్ ఎక్కడుంది?
1: అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇతరులతోటి పోల్చుకుని వాళ్ళు ఎలా పోటీ పడుతున్నారో పిల్లల్ని కూడా అలా పోటీ పడమని బలవంత పెట్టే నేపథ్యం కనబడుతుంది.
0: అసలు కనపడడం కాదు, అది అసలు ఫ్యాక్టర్. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఎంగేజ్ అయిపోయి ఉండడం, స్ట్రెస్ఫుల్ లైఫే కదా మరి ఇద్దరు వర్క్ చేయడం. ఇప్పుడు షీ హ్యాస్ టు ప్లే 3 రోల్స్, వైఫ్, మదరు, ఒక రకంగా టీచరు, ఎంప్లాయ్, ఇంకానేమో మల్టిపుల్ ఇంకా. ఈ టైంలో వాడినేమో సముదాయించలేరు, టైమ్ స్పేర్ చేయలేరు. చేయలేరు కాబట్టి న్యాచురల్ గా షీ ఫీల్స్ గిల్టీ. లోపల ఏదో వాడికి ఇవ్వవలసిన అటెన్షన్, ప్రేమ ఇవ్వటం లేదు అనేది ఉంటుంది. దానికి ఏం చేస్తారు, ఆ ఉన్న కొంచెం టైంలో కాంపెన్సేటింగ్ గా చూస్తున్నాం అని అనుకుని ప్రతిదానికి ఎస్ అనడం. సైకాలజీ అట్లా మొదలైంది. అంతేగాని కాదు నాన్న, ఇది మన పరిస్థితి, మనం ఇట్లా ఉండాలి, నువ్వు అట్లా అనలిటికల్ గా చెప్పే ధోరణి కనపడడం లేదండి. ఇది దీనివల్ల ఏంటి, వాడికి అసలు నో తెలియదు, ఎప్పుడు ఎస్ ఏదంటే అది ఎస్. పొద్దు నుంచి లేను కదా, ఇప్పుడైనా వాడు అడిగిందంతా ఇవ్వకపోతే ఎట్లాగని ఇస్తారు. అది అది హీ క్యారీస్ ఇట్ టు ద స్కూల్. అందుకని ఏ చిన్న మాట అన్నా వాళ్ళకి అఫెండ్ అయిపోతున్నారు, కోపం వచ్చేస్తుంది. కోపంలో కూడా ఏమైపోయింది, ఇది వరకే కోపం వచ్చినా బహుశా ఏదో వెనక తిట్టుకునేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు పిల్లలు,
1: పుస్తకాల నుంచి విసిరు కొట్టేవాళ్ళు,
0: ఇంటికి వచ్చి పోనీ ఇసురు టేబుల్ మీద కొట్టడానికి. ఆ కోపం చూడడానికి అమ్మ ఉండదుగా, వీడు వచ్చేటప్పటికి ఎవరికి చూపిస్తాడు? అమ్మ నాన్న తప్ప మూడో మనిషి ఉండరు. సో వాళ్ళు పాసిఫై చేయడానికి వీల్లేదు. అదేమంటే ఏమంటున్నారు, కౌన్సిలర్స్ ని పెట్టండి స్కూల్లో అన్నారు. ఒక కౌన్సిలరు ఎన్ని అర్థం చేసుకుంటూ చేయగలదు వీళ్ళని? పిల్లవాడి లెవెల్లోనే చూస్తే ఈ కంపారిజన్, వీడు తల్లిదండ్రులేమో నువ్వు వాళ్ళు చూడరా, వాళ్ళు చూడు, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు అనేది వాళ్ళకి కంపారిజన్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాడు ఇంకెంతకంటే కాస్ట్లీ వేసుకొస్తున్నాడు, 2-వీలర్ ఇంత గొప్పది, ఆ కార్ ఇంత గొప్పది, మనదేమో ఇట్లా ఉంది, ఇది వాడు పెద్ద అవమానం కింద ఫీల్ అవడం. వీటికి తోడు రివెంజ్ఫుల్ గా వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఓర్చుకోలేనప్పుడు ఎట్లా కొట్లా వాడిని దెబ్బతీయాలి అనుకుంటున్నాడే గాని, నేను ఒకసారి వెళ్ళిపోతేనో లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటేనో మళ్ళీ నేను ఉండను కదా అనేటటువంటి కామన్ సెన్స్ లేకుండా పోతుంది మనం అనలైజ్ చేయటంలో. ఇప్పుడు పిల్లలు ఏంటండి, పెద్దవాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి చెప్పండి? అప్పు చేసావు, నువ్వు తెలుసుకుని చేయాలి కదా, నువ్వు తీర్చగలనా లేదా అనేది నువ్వు చూసుకోవాలి, వాట్ ఈస్ యువర్ స్టేటస్ అని. అది చూసుకోకుండా చేసి నేను అప్పు తీర్చలేక చచ్చిపోతున్నానంటే ఏంటి? ఫ్యామిలీ మొత్తం ఇదైపోతున్నారు కదా, పాపం రోయిన్ అయిపోతున్నారు. సో ఈ నెగిటివ్ రోల్ మోడల్స్ అయిపోతున్నాయి. ఈ నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ ఫీచర్స్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ఓహో ఇట్లా కూడా మనం వీళ్ళని సాధించవచ్చు అనుకుంటున్నారు, కానీ ఒకసారి సాధనలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏం మిగలదు అనేది వాడికి తెలియటలా, తెలియజెప్పడంలా మనం.
1: అంటే ఇది విద్యావేత్తలు చెప్పేటటువంటి విషయం ఎమోషనల్ కోషెంట్ అనేసి అంటుంటారు, చూసారా? అది మామూలు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఈ రోజున స్కూళ్లలో కానీ ఇంటెలిజెన్స్ కోషెంట్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి, వాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఎక్కువ అక్వైర్ చేస్తున్నారు అనే దాని మీదే వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది. కానీ వాళ్ళు మానసికంగా కష్ట నష్టాలు, ఆటుపోట్లు తట్టుకోవడానికి వీలైన ఎమోషనల్ కోషెంట్ అనేటటువంటి రిస్ట్రెయింట్ అంటారు కదా, ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది డెవలప్ చేయడానికి మన కరికులంలో లేదా ఇంకా పెట్టాల్సిన అవసరం ఉందా, అది టీచర్లలో ఉందా, లేకపోతే పేరెంట్స్ నుంచి కూడా రావాల్సిందా?
0: ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది కొత్తగా వచ్చి ఏదో దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఈ ఎమోషనల్ కోషెంట్ అంటే కూడా వాడిని మనం అర్థం చేసుకుని అనలిటికల్ గా ఒక ఇష్యూని చూడడమే కదండి. ఆ ఎమోషనల్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ వర్క్ చేయదు. మనం మామూలుగా మాట్లాడే మాట్లాడేవి మాట్లాడడం ఆ టైంలో, ఆ ఎమోషన్ ఎక్కువైనప్పుడు, ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు. ఇది అన్ని ఏదో మనం ఏంటంటే వీఆర్ షిఫ్టింగ్ అవర్ బర్డెన్ టు సంబడి ఎల్స్. మనం తీసుకొస్తే వస్తారు ఈ ప్రపంచంలోకి పిల్లలు, వాళ్ళని అన్ని రకాలుగా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. యాక్చువల్గా వాడు డాక్టర్ కాకపోయినా ఇంజనీర్ కాకపోయినా మీరు చక్కని ప్రవర్తనిస్తే బాగా బ్రతకగలడు, అది ఇవ్వటం లేదుగా. ఇప్పుడు ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా మరి ఇంకేదేదో చదువుతున్నా చిన్న చిన్న విషయానికి ఎవరో అమ్మాయి నో అంది. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కూడా అదే కదా ఇప్పటి నుంచి, అంటే డౌన్వర్డ్ ఎక్స్టెన్షన్ అయిపోయింది ఈ ఓర్పు లేకపోవడం, ఓర్చుకోలేకపోవడం అనేది. అంటే నో అంటే అమ్మాయి నువ్వు చావడం.

0: తరచూ పేరెంట్స్ కి ఇవే చెప్తుంటా, ఎవరో చేస్తారు స్కూల్ చేయాలి కదా, మాకేంటంటే అట్లా మీరు తీసుకొచ్చిన వ్యక్తి వాడు ఈ సంఘంలోకి, మళ్ళీ దాని ఫలితాలన్నీ మీరేగా అనుభవిస్తున్నారు. అందుకని రోజులో ఒక్కసారైనా కూర్చుని పిల్లలు ఇంట్లో తల్లి తండ్రి పిల్లలతో కూర్చొని భోజనం చేయటం, చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుకోవటం, నువ్వు చదివావా, దాంట్లో ఎన్ని మార్కులు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఏం జరిగిందమ్మా స్కూల్, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాడికి ఏమి ఇంట్రెస్ట్, నీకేమి ఇంట్రెస్ట్ అని ఆ విధమైన దగ్గరతనం ఉండాలండి వాళ్ళకి. దగ్గరతనం ఉన్నప్పుడు ఏంటంటే వాడు నిర్భయంగా మనతో షేర్ చేసుకుంటాడు తక్కువ మార్కులు వచ్చిన. ఆ షేర్ చేసుకున్నప్పుడు మనకి సమస్య ఉండదుగా, అప్పుడు వెంటనే మనం ఏదో అనకుండా మళ్ళీ సమయం చూసి పర్వాలేదు ఏంటి ఇప్పుడు ఈసారి తక్కువ వస్తే ఇంకోసారి బాగా రాస్తావు నానా, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ అనే తండ్రి ఎక్కడున్నాడండి? లేడు కదా.
1: తల్లి కూడా,
0: తండ్రి అసలు తల్లికి ఎక్కువ, ఎందుకంటే ఆమెకి కాన్సన్ట్రేషన్ అంతా వీడి మీదే. అసలు వచ్చి ఏడ్చే తల్లుల్ని చూసా నేను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడికి మార్కులు తక్కువ వస్తే నువ్వు ఏడిస్తే సొల్యూషన్ అది, లేకపోతే నీ ఏడుపు కరిగిపోయి వాడు చదువుతాడా, లేకపోతే కరిగిపోయి టీచర్ మార్కులు వేయాలి, అది కాదు కదా. నేనంట ముందు మీరు ఏడుపు ఆపేసేయండి అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటే ఆయన వస్తే కోపడతారండి నన్ను, అందుకని ఏడుస్తున్నాను అంటది ముందే. అట్లా ఈ ఎమోషను వాడికి కాదండి, మనకున్న ఎమోషన్లు స్ట్రెస్లు అన్నీ వాడికి పాస్ ఆన్ చేస్తుంటాం. ఆ చిన్న ప్రాణం అవన్నీ తట్టుకోలేక మరి ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటపడలేక వాడు అతలాకుతలం అయిపోతున్నాడు.
1: తిరుగుబాటు ధోరణి ఏర్పడుతుంది,
0: హింస అదేగా. ఇప్పుడు ఏదో ఎవరో ఎవరినో ఒకసారి చంపారు, అది మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి మళ్ళీ చూపెట్టి అసలు మనకు మతిపోయేటట్టు చేస్తారు. మరి ఆ చిన్న మనసుకి అది ఈ చెప్పాను, ఈ నెగిటివ్ క్యారెక్టర్సే హీరోయిక్గా కనిపిస్తుంది, వీడు వాడిని చంపుతాడు లేదా వీడన్నా చేస్తాడు, అది ఎట్లా మరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లుంటుందండి?
1: మనం ఈ వలయం నుంచి బయటపడేయాలంటే ఎక్కడ మొదలు పెడదామంటారు ప్రయత్నం?
0: పేరెంట్స్ అండి, పేరెంట్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ బై సైకాలజిస్ట్. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళదే
1: వాళ్ళకి స్కూల్లో కౌన్సిలింగ్ కాదు, తల్లిదండ్రులు చేయాలి.
0: తల్లిదండ్రులే అసలు మనమే అసలు హింస అంతా చేసేది. పేరెంట్స్ ఏంటంటే తెలుసు వాళ్ళకి, కానీ ఇది వాళ్ళు ఏదైతే ప్రేమ అనుకుంటున్నారో ఆ ప్రేమతో వాళ్ళని ముంచేసి ఏది ఊపిరాడకుండా చేస్తున్నారు. అందుకని ప్రేమ వేరు, నువ్వు పద్ధతిగా పెంచడం వేరు. ఆ పెంపకంలో నువ్వు కరెక్ట్ లైన్స్ లో వెళ్ళినా ఉంటాడా లేదా అనేది వేరే క్వశ్చన్. మన వరకు మనం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాలి కదా. వాడు చిన్నప్పటి నుంచి ఆ స్ట్రెస్ లేకుండా చెప్పాను కదా, అది ఇవ్వకపోతే వాడు ఊరుకోడండి అంటే ఏంటి? ఊరుకోకపోతే కాసేపు ఏడుస్తాడు, భరించలేకపోతే కాసేపు చెవిలో దూది పెట్టుకోవాలి. వాడు ఏంటంటే వాడికి ఆయుధం ఏడవడం, ఇంట్లో ఉన్నాయి పడేయటం, పోతే పోయింది మాట్లాడుకు నువ్వు సైలెంట్గా, వాడు దిగి వస్తాడు. వాడు తెలుస్తుంది ఓహో ఇట్లానే జయించలేనమాట మా అమ్మనే అని. వాళ్ళు జయించడం కోసమేగా ఎవరు చేసినా, ఇప్పుడు రోడ్డు మీద వాడిని కొట్టినా చంపినా ఇంకోటి చేసినా, ఆ జయం అయితే ఎప్పుడు ఉండదనుకుంటాడో, దీనివల్ల ఆగిపోతాడు వాడు. కానీ ఆ ఓర్పు మనకు ఉండాలి, తప్పదు. 10th క్లాస్ అబ్బాయి తండ్రి వచ్చి, ఏమండి మా వాడు ఒక 10 రోజులు ఇక్కడ ఉంచేస్తాను, వాడు లేస్తే పక్క మడత పెట్టడు, మంచినీళ్ళు వాడికి అందించాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులు కూడా చేయడంటే, నేనన్నాను మరి మీరు తెచ్చుకుంటారా, మీ వైఫే తెచ్చివ్వాలా మీకని అడిగా. అంతే కదండి, చిల్డ్రను మనం ఏం చేస్తాం అది ఇమిటేట్ చేస్తారు, మాట దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అంతే కదా. ఇప్పుడు భయంకరమైన భాష పట్టుకొస్తున్నారు, సరే మీడియాలో కూడా ఇవన్నీ జోక్స్ అయిపోయినాయి, వాళ్ళ ఇంట్లో వీళ్ళు మాట్లాడితేనే కదా వాడికి, ఆడపిల్లలంటే చులకనగా మాట్లాడడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మేబీ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ వైఫ్. వాడు కళ్ళ ముందు ఉన్నంతసేపు మీరు అవన్నీ మాట్లాడకుండా రాత్రి ఎప్పుడో మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఒక మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు అని చెప్తుంటాం. తర్వాత ఏంటి, భయం లేదుగా, మూడో వ్యక్తి లేరు ఇంట్లో. ఇది వరకంటే ఏదో అత్తలు మామలు ఎవరో వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వింటారేమో అని కొంతన్నా శంక ఉంటుంది కదా, వాళ్ళని కూడా మించిపోయిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. నేనేం చెప్పానంటే సరేలేమ్మా, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు, కంటిన్యూస్ గా జనరేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి ప్రతిదీ తప్పుగానే కనిపించవచ్చు. కనీసం పండక్కి వీడి పుట్టినరోజుకి లేకపోతే వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడైనా తప్పనిసరిగా మీరు వాళ్ళని ఇన్వైట్ చేసి మనస్ఫూర్తిగా పిలుస్తున్నాం అనే ఇంప్రెషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని తెచ్చుకోండి. పిల్లలకి చాలా ఇష్టం అండి గ్రాండ్ పేరెంట్, అసలు వేరే వ్యక్తి ఇంటికి వచ్చారంటేనే వాళ్ళకి ఇష్టం. కాకపోతే వీళ్ళు చేయలేక ఇవాళ రేపు విసుక్కుంటున్నారు, కానీ ఒక పండగలాగా వాడు ఫీల్ అవుతాడు, వాళ్ళతో ఎక్కడెక్కడ కబుర్లు చెప్తాడు అన్నీ చెప్తాడు. సో ఇన్ వన్ వే ఇట్ ఈస్ లెట్ ఆఫ్ చైల్డ్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ అని ఏదో ఇట్లాంటి సలహా ఇచ్చా. వాళ్ళు మాకు తెలిసినవైనా మీరు అట్లా మళ్ళీ మళ్ళీ చెప్తారు.

0: అంటే బానే ఉందండి అన్నారు.
1: అంటే బహుశా ఇలాగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలేమో. కౌన్సిలింగ్ పిల్లలకు కాదు, పేరెంట్స్ కి ఇవ్వాలి బాగా.
2: ఇప్పుడు ఈ పేరెంట్స్ కూడా టైం ఎక్కువగా గడపలేని పరిస్థితిలో ఉంటున్నారు కదా, హాస్టల్స్ లోను పెడతారు అందరు. కానీ అందరు పిల్లలు ఇలా కాకుండా కొంతమంది పిల్లలు మాత్రం ఎందుకు అలా తయారవుతున్నారు అనేది.
1: అందరూ ఒకలాగా ఉండవుగా, ఫిజికల్ ఫీచర్స్ ఎట్లా డిఫరెంట్, మరి మెంటల్ ఎబిలిటీస్ డిఫరెంట్, ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్. కొంతమంది తల్లు నాకు తెలుసు అండి, డాక్టర్స్ అయ్యండి కూడా వాళ్ళు వర్క్ చేయకుండా, కాదు వాడికి 10-12 ఏళ్ళు వచ్చే వరకు మేము అటెండ్ అవుతాం అనే వాళ్ళు తెలుసు. కొంతమంది ఏంటంటే ఆయన ఎన్ని సంపాదించినా వీళ్ళు కూడా పొద్దున్న లేవడం, మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ప్రాక్టీసులు చేయడం. సరే వాళ్ళు ఏం తిట్టుకున్నా నేను చెప్తూనే ఉంటా, ఎందుకంటే అది మీ ప్రోడక్ట్, రేపు పొద్దున్న మీరే దాన్ని ఎంజాయ్ చేసేది వాడు సరిగ్గా ఉంటే, వాడి కోసం త్యాగం చేయండి అని చెప్తా. లేదా కనీసం పార్ట్ టైం చేయండి, ఎందుకంటే ఎనర్జీస్ అన్నా ఉంటాయి కదా అటెండ్ అవ్వడానికి, ఎనర్జీ కూడా మిగలదు కదండి. మీరు 4 గంటలకు ఇంటికి వచ్చినా అక్కడ స్ట్రెస్ఫుల్ గా జాబ్ చేసి పొద్దున్న ఏదో వండి ఇంకేదో చేసి మళ్ళీ ఆయనకి ఎదురెదురు కాఫీ ఇచ్చి వీడికి అటెండ్ అవ్వాలంటే ఉండదు. వాడు ఇంటికి వచ్చినప్పటికి ఎవరు ఉండరు. సో ఏం చూస్తాడో తెలియదు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడో తెలియదు, పీర్ గ్రూప్ వాడిని ఎట్లా మారుస్తారో తెలియదు. అందుకని పీర్ గ్రూప్ మీద మనం చైల్డ్ తో చాలా క్లోజ్ గా ఉండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో, నానా నీ ఫ్రెండ్స్ కూడా తీసుకురా, వాళ్ళకు కూడా స్నాక్స్ పెడదాం, ఇవాళ మనం ఎంజాయ్ చేద్దాం, అట్లాగని వాళ్ళని మనం స్టడీ చేసుకుంటే తప్ప మన పిల్లవాడిని రక్షించుకోలేం. ఇది త్యాగం కాదు,
2: మన పిల్లవాడి బాగు కోసమే మనం వాడి స్నేహితులు ఎవరన్నా చూసుకోవడానికి ఒక అకేషన్ కల్పించుకుంటూ ఉండాలి.
1: రమ్మనాలి రమ్మనాలి, ఏదో వాడు వస్తే ఇల్లంతా గొడవ చేస్తారు, నువ్వే వాడింటికి పోరా అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే యుల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు స్టడీ దెమ్, వాడు రైట్ గ్రూప్ లో ఉన్నాడా రాంగ్ గ్రూప్ లో ఉన్నాడా దాన్ని బట్టి. నీ ఫ్రెండ్స్ అంతా చెడ్డాళ్ళు అని అన్నారు అనుకోండి, వాడు కోపం వస్తుంది రేపు చెప్పడం వాళ్ళ గురించి. అట్లా కాకుండా మనం మరి అంత కష్టపడాలండి, ఇట్స్ నాట్ ఏ స్మాల్ జాబ్. పిల్లవాడిని కానీ అంత తేలిక కాదు, వాడిని తీర్చిదిద్దడం అనేది చాలా కష్టమైన జాబ్.
2: ఉద్యోగం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి తల్లిదండ్రులు,
1: తీసుకోవాలి మరి.
2: ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అన్నింటికి ప్రతి తల్లి కాబోయే ముందు తల్లి అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటికి రకాలైన కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు, కానీ పేరెంటింగ్ అనే దానికి కౌన్సిలింగ్ తీసుకోవటం లేదు కదా.
1: చాలా అవసరం
2: కౌన్సిలింగ్. ఆటోమేటిక్ గా పెద్ద తరం వాళ్ళు చిన్న తరం వాళ్ళకి చేసేయడం అనేది ఆటోమేటిక్ గా జరుగుతూ వచ్చేది, కానీ ఈ రోజుల్లో రష్టి కుటుంబాలు ఉండడం వల్ల కౌన్సిలింగ్ అనే కాంపనెంట్ ఉండకపోవడం వల్ల కూడా ఈ రకమైన సమస్యలు ఏర్పడి
1: షేర్ చేసుకోవటానికి లేరు కదండి వాడికి. ఇప్పుడు అన్ని అమ్మతో చెప్పలేడు, నాన్నతో చెప్పలేదు, ఇంకొక వ్యక్తి లేడు. అందుకని ఏంటంటే రాంగ్ హ్యాండ్స్ లో పడిపోతున్నాడు వాడేంటంటే, ఓహో మనం వీడిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. అంత కొంతమంది అంత తెలివిగా ఉంటున్నారు, కొంచెం ఏజ్ వైజ్ కానీ అదర్వైజ్ కానీ ఇవన్నీ మరి ఉండాలంటే పేరెంట్సే 1000 కళ్ళతో పెంచుకోవాలి. మీరు డబ్బులు ఇచ్చి ట్యూషన్ చెప్పిస్తున్నానండి, వాడికి 1000 రూపాయలు ఇస్తున్నానంటాం, వాడు 1000 రూపాయలు ఇస్తే వాడికి 1000 రూపాయల మీద దృష్టి గానీ నీ పిల్లవాడి మీద దృష్టి ఎందుకు ఉంటుంది? ఏది చదువుకున్న పేరెంట్స్ కూడా
2: అదే ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచే ఇది వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం దగ్గర స్టార్ట్ చేయాలి. వాళ్ళు
1: వాళ్ళు మనసుకు దగ్గరగా ఒక ఫ్రెండ్ లాగా ఒక స్నేహితుడు లాగా ఉండాలండి. నేను అదే పదే పదే చెప్తుంటా.
2: నమస్కారం మంగదేవ్ గారు.
1: నమస్తే అండి.
3: మీరింతవరకు మారుతున్న గురు శిష్య సంబంధాల గురించి శ్రీమతి ఎన్ మంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: కార్యక్రమంలో ఇప్పుడు దైనందిన జీవితంలో వాడవలసిన వస్తువుల గురించి వివరాలు తెలుసుకుంటారు.
1: దైనందిన జీవితంలో మనం నిద్ర లేచింది మొదలు ఎన్నో వస్తువుల్ని వాడుతూ ఉంటాం. అలాగని ఏళ్ల తరబడి వాటిని ఉపయోగించినట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని వస్తువుల్ని ఎప్పటికప్పుడు మార్చేయడం

ఉంటే దీనికి సరైన పరిష్కారం. అవి ఏమిటో ఇప్పుడు కొన్నింటి గురించి తెలుసుకుందాం. ముందుగా తలగడ. ఇది లేకపోతే చాలామందికి నిద్రే పట్టదు. కానీ ఏళ్ల తరబడి కనుక వాడినట్లయితే దీనిలో ఉండే దూది ఎగుడు దిగుడుగా మారడమే కాకుండా మన తల్లో ఉన్నటువంటి చెమట ఆ దూదిలో ఇంకిపోయి సూక్ష్మక్రిములు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మెడనొప్పి సమస్య ఎక్కువగా బాధిస్తుంది. అందుకే ప్రతి 2 ఏళ్లకొకసారి తలగడాల్ని మార్చేయడం ఉత్తమం. అలాగే ప్రతి 15 రోజులకొకసారి తలగడల్ని ఎండలో పెడుతూ ఉండాలి. ఎండలో పెట్టడం వల్ల సూర్యరశ్మికి దూదిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రష్లు. మనం పళ్ళు తోముకునే ముందు బ్రష్లను ఒకసారి నీటితో కడిగి బ్రష్ చేయాలి. ఇక తోముకున్నాక బ్రష్లను కాసేపు ఎండలో ఉంచి వాటిని మూతతో కప్పివేయాలి. లేదంటే ఆ తడి మీద దుమ్ము ధూళి చేరిపోతుంది. కొంతమంది బ్రష్లను బాత్రూంలో సైడ్కి పెడతారు. అప్పుడు సూక్ష్మక్రిములు చేరే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. కనుక బ్రష్ పైన మూత తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే కనీసం 3 నెలలకోసారి బ్రష్లను మార్చి కొత్తవి ఎంచుకోవడం మంచిది. లేదంటే వాటిపై ఉండే క్రిములు చివుళ్లలోకి చేరిపోతాయి. అలాగే బ్రష్లను ఎంచుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మరొకటి లోదుస్తులు. వీటికి చెమట ఎక్కువగా పడుతుంది. ఒక్కొక్కసారి ఇవి రంగుని కోల్పోతాయి, ఆకృతి కూడా పోతుంది. అదే పనిగా ఎక్కువ నెలలు వాడినట్లయితే అలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటిని మార్చి కొత్తవి వాడుతూ ఉండాలి. జాగింగ్ బూట్లు, చెప్పులు. వీటిని మనం ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి క్రమంగా మెత్తదనం తగ్గిపోయి గట్టిగా మారిపోతాయి. అలానే పాత వాటిని వాడేస్తే కనుక కీళ్లు పాదాల నొప్పులు మొదలవుతాయి. అందుకే గట్టిపడిన వెంటనే వీటిని మార్చేయడం మంచిది. ఇక దువ్వెనలు. ఇంట్లో అందరికీ ఒకే దువ్వెన కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరికైనా కనుక చుండ్రు పేల సమస్య ఉంటే అది మరొకరికి త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే వీటిని ప్రతి 10 రోజులకొకసారి శుభ్రం చేస్తూ ఉండాలి. ఈ శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా వేడినీళ్లు వాడితే మంచిది. ఇక ఏడాదికి మించి ఎక్కువ కాలం ఈ దువ్వెల్ని వాడకూడదు. లూఫా. ఇది ఒళ్ళు తోముకునే మెత్తగా ఉండే నైలాన్ పువ్వు లాంటిది. స్నానానికి ఉపయోగించే ఈ లూఫాను స్నానాల గదిలో ఒక మూల పడేస్తూ ఉంటారు కొంతమంది. కానీ వాడిన ప్రతిసారి ప్రతిరోజు ఎండలో ఉంచడం మంచిది. లేదంటే తడిమీద ఆ తేమకి బ్యాక్టీరియా చేరిపోతుంది. అది క్రమంగా చర్మానికి వ్యాపిస్తుంది. అలా కాకూడదు అనుకుంటే ముందు వేడినీళ్లలో కాసేపు ఆ లూఫాని ఉంచి తరువాత వాడటం మంచిది. దీన్ని దాదాపు 6 నెలలు మాత్రమే వాడుకోవాలి. తర్వాత వెంటనే మరొకటి కొత్తది ఉపయోగించుకోవాలి. ఇవండి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే వాడవలసిన వస్తువుల గురించిన వివరాలు.

ಸಹಾಯಕಾರಿ, ನೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

మీరింత వరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: London against England. It'll be the first ever women's test to be held at Lord's. Led by Harmanpreet Kaur, India will look to make the occasion memorable in this historic encounter. The match comes after India's early exit from the T20 World Cup, providing the team with valuable preparation time. This will be the 16th test meeting between England and India women. England have won only once, while India have 3 victories, while the remaining 11 matches ended in draws. The last test between the two sides in England in June 2021 ended in a draw. And now, for a look at today's newspapers, it's over to Shagun.
1: Thank you, Sunil. Prime Minister Narendra Modi's three-nation tour is the top headline in most dailies. India secures landmark uranium deal with Australia, headlines in the Star Times. Three antiquities from Tamil Nadu dating back to 11th and 12th centuries are to finally come home with Australia, writes the Indian Express. Pakistan-occupied Kashmir is on the boil, with the Joint Awami Action Committee pledging to avenge Pakistani atrocities, reports the Asian Age. India Meteorological Department is extensively quoted in dailies on the latest news on monsoon. Monsoon has covered the entire country a day later than normal, announces IMD, is the headline in the Hindu. Deficit falls to 14%, writes the Times of India. And finally, the Pioneer reports that India may soon get a common police uniform after 77 years. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Australia agree to operationalize their civil nuclear cooperation agreement, paving the way for uranium exports to India. Prime Minister Narendra Modi to arrive in Auckland today on a two-day visit to New Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government forms 7-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei, buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France storm into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
3: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ధి సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000 పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు

0: ప్రారంభించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 10 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7% మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి సౌమ్య, రమ్య, వాణి, జయరాం, అలాగే సురేష్. వీరు కోరుతున్నారు కార్తికేయ చిత్రం నుంచి పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు. వీరు కోరుతున్నారు నరసింహ చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మూసాపేట నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంక, లక్ష్మీనరసింహ, సకుబాయ్, ఏదోజీ, సోనిక, లక్ష్మీవర్మ మరియు లడ్డూబాబా. వీరు కోరుతున్నారు సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమం తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం నుంచి బుచ్చయ్య, అలాగే సతీష్. వీరు కోరుతున్నారు ఆరెంజ్ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు కోనసీమ జిల్లా మోరికొద్ది మండలం నుంచి పంతాడి శ్రీనివాసరావు మరియు గంగాభవాని. వీరు కోరుతున్నారు గీతాంజలి చిత్రం నుంచి పాట.

0: మీరింతవరకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
3: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
2: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
3: ఎలా తెలుసుకోవచ్చు?
2: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
3: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
2: మరైతే ఈ రోజు నీ తరపున
4: ఆర్బిఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 9:01 దాటి 45 సెకండ్లు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్ 0861233331000 లేదు అనుకుంటే 0861233332 అనే ఈ రెండు నంబర్లు ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. లేదు అనుకుంటే 9:30 నుంచి ప్రారంభమయ్యే హలో అభిరుచి వాట్సాప్ మెసేజ్ల పాటల కార్యక్రమానికి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. వాట్సాప్ మెసేజ్ పంపించే నెంబర్ 7901084157 0184145. కార్యక్రమంలో మన మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు జులై చిత్రం నుంచి ఈ పాట.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో హలో,
1: వెరీ గుడ్ మార్నింగ్ కావ్య శ్రీనివాస్ మేడం గారికి.
0: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇస్మాయిల్ మేడం గారు.
0: ఓకే ఇస్మాయిల్ గారు, ఏ చిత్రం నుంచి పాట
1: మాస్టర్ వెంకటేశ్వర కోసం మేడం ఈ పాట అనురాగ దేవతలు, అదే టైటిల్ సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి, అనురాగ దేవత చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలడవ గ్రామం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన కావ్య శ్రీనివాస్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం అండి. ఏ చిత్రం నుంచి ఏ పాటలు అనుకుంటున్నారు?
1: ఈ రోజు వచ్చేసి శివరామరావు సినిమాలో అమ్మా బావ అనే పాట ఉంది మేడం.
0: తప్పకుండా అండి. శివరామరావు చెప్పండి చెప్పండి.
1: నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే, మీరు కాల్చి వాళ్ళ పేరు చెప్తుంది, చక్కనే పేరు చేస్తారు, అందుకని నవ్వు వస్తుంది మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. మీరందరూ కూడా రెగ్యులర్గా చేస్తుంటారు, మీ పేర్లు కూడా అందరికి నోటెడ్ అయిపోయి మళ్ళీ చెప్పడం ఎందుకు? ఆ టైంని మరొక శ్రోతతో మాట్లాడడానికి ట్రై చేద్దామని చెప్పేసి అలా నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే శివరామరాజు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసినటువంటి పాట అయితే వచ్చేసింది, విని అందించండి. ధన్యవాదాలు.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనా?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హెలో బ్రిడ్జి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: నా పేరు కాదర్ భాష మేడం, బాలాజీ.
1: ఓకే, కాదర్ భాష గారు. తప్పకుండా అండి, గీత చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది. విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో ప్రిచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోత మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
0: నేను చాలా బాగున్నాను జాకిర్ గారు, మీరు ఎలా ఉన్నారు?
1: మా డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి గౌరవ నిలయన కావ్య శ్రీనివాస్.

0: చేస్తున్నాడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
1: మీకు కూడా అండి. ఏ చిత్రం చేపట్టాలనుకుంటున్నారు ఈరోజు?
0: మేడం గుళ్ళపాలెం సురేష్ ఉత్సవా సినిమా నుంచి మేడం. గుళ్ళపాలెం సురేష్ చేపల వెంకటేశ్వర్లు టి అంగడి మాస్టర్ వెంకటేశ్వర కోసం మేడం.
1: ఓకే అండి, సినిమా పేరు
0: తోటని పాఠం ఉంది, ఆ పాట చూపించండి మేడం.
1: ఓకే అండి, శివ చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట్ మండలం.

0: మేడం, నా పేరు బండా శంకరయ్య.
1: ఓకే శంకరయ్య గారు, ఏ చిత్రం నుంచి పాటలు అనుకుంటున్నారు ఈరోజు?
0: రాక్షసి సినిమాలో నుంచి మళ్ళీ మళ్ళీ ఇది కానీ పాటింది.
1: తప్పకుండా అండి, రాక్షసుడు చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసిన విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొ

గారు ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ మెసేజ్ పంపించారు విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు. ఐటీఐ జంక్షన్ సెంటర్ నుంచి వీరు కోరుతున్నారు బేబీ చిత్రం నుంచి పాట.

కార్యక్రమం తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మచిలీపట్నం మండలం కృష్ణా జిల్లా నుంచి కొండపరెడ్డి రమేష్ బాబు గారు. వీరు కోరుతున్నారు పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాట.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం మీరు వింటున్నారు హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ మెసేజ్ పంపించారు మహబూబ్ నగర్ నుంచి లక్ష్మీ యాదవ్జీ, సోనిక, శిరీష, ఓంకార్, లక్ష్మీవర్మ. వీరు కోరుతున్నారు యమలీల చిత్రం నుంచి పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో మంచి కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మెదర నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేదా ఆయిషా. వీరు కోరుతున్నారు టాగూర్ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం దగ్గర నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. వీరు కోరుతున్నారు కొండవీటి దొంగ చిత్రం నుంచి పాట.

మీరు ఇంతవరకు హెలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం వైద్యుడుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారు. నమస్తే సార్.
2: నమస్తే మణి గారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10 జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
2: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్ లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడు అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్ని చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము, అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్ వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది వరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్ లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయింది అనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలల సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి. ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్య కాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
2: సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరు ఒకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ వీక్. ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 వీక్స్ టు 3 మంత్స్, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడు నొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి ఎక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది, కారణం ఏమన్నా సరే. అదే ఒక రెండు మూడు వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్అక్యూట్. మూడు నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో మూడు నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయోలాజికల్ గా, కెమికల్ గా, ఫిజికల్ గా, కైనమాటిక్ గా, ఎర్గనామిక్ గా, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ ప్రయాణాల వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి మూడు నెలలు పట్టింది ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికి ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్ గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్నా, దట్ కమ్స్ అండర్ క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
1: ఓకే, అసలు ఈ 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
2: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళా ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే మూడు కేటగిరీస్ లో అనుకుంటే, ఒకటి కారకం బ్యాక్టీరియా గాని వైరస్ గాని అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంట్, లేదు కర్మ అంటే సెల్ఫ్ గా ఏదైనా జెనెటిక్ గా గానీ బాడీలో ఏదైనా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్ గా ఉంది ఆర్ మ్యూటేషన్ వల్ల గాని, కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు. అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్ గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్ లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
2: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు, అండ్ సమాజ పరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల క్యాలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది. దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతోంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్ తో మెడికల్ విషయాలు, బీపీ, షుగర్ అంటే, లేకపోతే హార్ట్ అటాక్ అంటే ఎంత సీరియస్ గా చూస్తారో అంత సీరియస్ గా, అంత ఇంటెంట్ గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్ గా ఏంటండి?
2: సో వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు, సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగర్, బీపీ, థైరాయిడ్, రుమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసం ఈ గవర్నమెంట్ లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోనే ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్

0: అక్కడ కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్ గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్ లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది. ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్. ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టేట్ హైపోమెలనసిస్. తెల్ల మచ్చలు చిన్న ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాని కారణం పట్టుకోవచ్చు.
1: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్యూట్ డిసీజ్, సబ్ అక్యూట్ డిసీజ్, ఈ రెండు స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్ గా మారడానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
0: అది కొంతవరకు వస్తుంది. లక్షణాలు పర్టికులర్ గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్ గా కొంచెం తరువుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది, అందరికీ కాదు వాళ్ళకి మాత్రమే.
1: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
0: ఈ 7 స్టేజెస్ అన్న కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్, ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలియదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం, లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం, లేదు గెలుపు, ఇవి 1 and 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది, ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్, కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం, ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు, ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్, అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే, అవ్వచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకుందానిలే ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించిన ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్, కాదు కాదులే అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం. డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్ కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికి అవుతాయని కాదు, కానీ సాధారణం జరిగే ట్రెండ్.
1: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో ఎగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి?
0: తప్పకుండా, కొన్నిటికి సొల్యూషన్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోర్డ్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ తీసుకురావచ్చు. ఇట్ ఇస్ ఎ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
1: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
0: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనాల్లో కూడా ఒక

0: స్టాండర్డ్ ఉంది మెడికల్లో ఎలా ఉన్నా సరే. ప్రజల్లో అక్యూట్ సమస్యలకి ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్ సబ్ అక్యూట్ క్రానిక్ ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి అంశంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్ని తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అవి డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ ఇది మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్, ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్, డూయింగ్ వెల్ ఇన్ 4 డైమెన్షన్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుందా అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్ డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో, రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లు కావకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్ని, బీపీ, షుగర్, మిగతా ఇష్యూస్ అన్ని చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడా. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి. సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే

0: దట్ విల్ బి గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్, ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు. సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీము కురుపు రావచ్చు, రేబిస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్, అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్ అంటారు వీటన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చదువుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీది. ఇది మంచిది, చాలా బాగుంది
1: సార్. వృత్తి రీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా మీరు పాటలు కోరుకోవచ్చు. మీరు మెసేజెస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866248812. రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట దేవత చిత్రం నుంచి ఘంటసాల పాడారు శ్రీశ్రీ రచన, ఎస్పి కోదండపాణి సంగీతం. ఈ పాటను వినిపించమంటున్నారు రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన దత్తపుత్రుడు చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.
1: జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ పేరు.

0: ఎందుకొచ్చావు?
1: నేను చూసి పోదామరా.
0: అంత బాగున్నానే.
1: అయ్యో చెప్పాలా, హనుమంతుడు తమ్ముడు.
2: అడ్డదిడ్డం మాటలంటే హద్దు పట్టు, మీరు తింటే గడ్డి మోపులా నిల్లే. కట్టేస్తా మోసేస్తా పిల్లో, జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త.

0: నా కోడి పెట్టలా ఎగిరి కేరుతున్నావే, ఏ పుంజు కోసమున్నావే.
1: మరి పెట్టలేటి
2: అబ్బా పెద్ద మగాడి
1: అప్పుడే ఎంత చూసావు, ఇక ముందు చూడు.

తర్వాత పాఠము వినిపించమంటున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి డోకుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ, ప్రసాద్, బాబురావు, రవి, అమీర్ చా బాషా. ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలయాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్ రాము, తాత వెంకటేశ్వర్లు, వీరందరి కోరికపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన తులసి చిత్రం నుంచి ఈ పాటకు రచన ఆరుద్ర.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామ్ ప్రభు చిత్రపాడిన దిల్ చిత్రం నుంచి పెద్దాడమూర్తి రచన ఈ పాటను కోరుకుంటున్నారు. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి వీరి కోరికపై ఈ పాట విందాము.

కార్యక్రమంలో ఇప్పుడు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందర్లపల్లి గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రామోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన గోదావరి చిత్రం నుంచి. వేటూరి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన తిక్క శంకరయ్య చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, అక్షయ. ఏలూరు నుంచి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

ఇకపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన ఈ పాట ప్రేమాభిషేకం చిత్రం నుంచి, దాసరి నారాయణరావు రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: ఇంతవరకు రామోయీ అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువనచంద్ర.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట బిజినెస్ మ్యాన్ చిత్రానికి తమన్ సుచిత్ర పాడారు, రచన భాస్కర్ భట్ల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి సాగర్ మేఘా పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు లాహిరి లాహిరిలో ఈనాటి ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా లవ్లీ చిత్రానికి అనూప్ రూబెన్స్, ఐశ్వర్య పాడిన పాట, రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు సుకుమారుడు ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. రచన శ్రీమణి.

మీరింతవరకు లాహరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంద్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2024 కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా

0: ఆరోగ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడడం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోని తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాల పరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించారు.

0: చేర్చబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా గీతమే సంగీతము, లలిత గీతము.

లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే లలిత గీతం ఆమని ఓ ఆమని.

మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రానికి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం

0: బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేట్ బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో MSME శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యంగా భావిస్తున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి BSV హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి

0: రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
1: సమస్యలు పరిష్కరించే దిశగా మన పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అనేట్లకి కూడా కన్వర్జెన్స్ లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్ గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జులై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొండ నుండి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
2: అమలు,
1: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
2: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీ తో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
1: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
1: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనా?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
9: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు, కొండపల్లి బొమ్మలు, శ్రీమతి పి లలిత కుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
10: తెలుగు సంస్కృతి ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎన్నో నదుల సంగమం, సముద్ర గాంభీర్యం, అయితే ఎన్నో కళల సమాహారం మన తెలుగు సంస్కృతి. అయితే ఈ తెలుగు సంస్కృతిలో ఎన్నో రంగాలు, ఎన్నో కళలు కలిసిపోయి భారతీయుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కొండపల్లి బొమ్మలు ఒకటి. మరి ఈ తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మల్లా కొండపల్లి బొమ్మల్ని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన కార్యక్రమంలో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తున్న పి లలిత కుమారి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ కొండపల్లి బొమ్మల విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లలిత కుమారి గారు. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ బొమ్మల తయారీ?
11: నాన్నగారు, అమ్మగారు అదే పని. ఇందులోనే పుట్టి పెరిగామమ్మ మేము. చిన్నప్పటి నుంచి అయ్యే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారు, అమ్మగారు పెయింటింగ్ చేసేది, మేము అమ్మకి అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ బొమ్మల పని ఇంట్రెస్ట్ కలిగి ఆయన నేర్చుకున్నారు. నేర్చుకుని ఆయన ఇందులో ఉండిపోయారు. ఇక మాకు అదే జీవనోపాధి అయిపోయింది.
10: మీ చిన్నప్పటి నుంచి మొదలు పెట్టిన పని ఇప్పుడు మీ పిల్లలు ఈ తరం కూడా చూస్తున్నారు.
11: అవును.
10: అయితే అప్పుడు బొమ్మలకి ఇప్పుడు బొమ్మలకి తేడా ఏంటి?
11: అప్పుడు 4-5 రకాలే ఉండే బొమ్మలు. ఏనుగంబారి, తాడి చెట్టు, విలేజ్ సెట్, ఇలా 5-6 రకాలే ఉండే. ఇప్పుడు 50 రకాల వరకు వచ్చినాయి కొండపల్లి బొమ్మలు.
10: ఏవేంటి చెప్పుకోవచ్చు?
11: ఇవి ఎద్దుల బళ్ళు, మీనాలు, పల్లకీలు, అలాగే కాష్టాచెమ్మని, దాగుడు మూతలని. వెనకటి రోజులనేమో పిల్లలు ఆడుకోవడానికి అన్ని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ చదివే సరిపోతుంది కదా, వాళ్ళకి అసలుకి ఏం ఆటలు ఉంటాయి ఏం తెలియదు. అలా పిల్లలకి తెలిసేలాగా ఒక విలేజ్ హౌసెస్ పిండి దంచడం, అసలు వాళ్ళకి ఎన్ని ఏం తెలియదు కదా, అలా మా బొమ్మల్లో చూపిస్తున్నాం మేము. ఇప్పుడు సిటీ వెళ్తున్నాం, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇదిగో రా మా చిన్నప్పుడు ఇది ఇలా ఉండేది అని పిల్లలకి గుర్తు చేసేలాగా ఉంటున్నాయి మా కొండపల్లి బొమ్మలు.
10: ఇప్పుడు బాగుందా? డిమాండ్ ఎలా ఉంది?
11: బాగుందండి, సేల్స్ బాగుంది మాది. మా చిన్నతనంలో కంటే ఇప్పుడు కూడా సేల్స్ పెరిగినాయి. మేము చేసే బొమ్మలకి ఆదరణ బాగా ఉంది. మేము దాని మీదే మా పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించుకుని మరి మేము మా కుటుంబం దాని మీదే వెళ్ళిపోతుంది. ఇవాళ మరి మా పిల్లల ముగ్గురికి చదువులు ప్లస్ పెళ్లిళ్ళు కూడా అయిపోయినాయి. మేమిద్దరం, మా ఇద్దరు కూడా ఆధారం ఆ కొండపల్లి బొమ్మలు. ఇప్పటికీ నేను ఆయన తయారు చేస్తాను, నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను, అదే పని. మాకు దేవుడిచ్చిన వరం.
10: కొండపల్లి బొమ్మ చూడగానే ముద్ర పడిపోతుంది. ఎవరు చూసినా ఇది కొండపల్లి బొమ్మ అంటారు. అసలు మరి ఈ బొమ్మని తయారు చేయడానికి ముడి పదార్థాలు గాని ఇవన్నీ వీటి గురించి చెప్పండి.
11: అది కొండపల్లి బొమ్మలు తయారు చేయాలంటే తెల్లపునికి కర్ర కావాలి. అదేంటంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం మా కొండపల్లి ఫారెస్ట్ లో లేదు, అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోకుండా మాకు ఒక టింబర్ డిపో లాగా పెట్టి మాకు సబ్సిడీ రేటుకి మనకు తెల్లపునికి కర్ర గనక ఇప్పిస్తే మాకు ఇంకా బాగుంటది. అది కొంచెం తక్కువయ్యేసరికి ఈ న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది, కింద బేసులు అలాంటి వాటికి.
10: నాణ్యత ఉండదంటారా?
11: నాణ్యత అంటే అది రేట్ ఎక్కువ అవడం వలన బొమ్మ తయారు చేసేది తెల్లపునికే, కింద బేస్లు అలాంటి వేయడానికి న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది మేము ఇప్పుడు.

0: వండుతాం. ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అది కూడా మాకు పెయింటింగ్ వర్క్ సరిపోతుంది. సొర ఆకులు, బంతి పువ్వులతో ఇలా వెజిటేబుల్ కలర్స్ మేమే తయారు చేసుకుని వండాలి. అవి
1: రంగులు తయారు చేస్తారు.
0: వెజిటేబుల్ కలర్స్ మాత్రం మేమే అవన్నీ విజయవాడ వచ్చి కలర్స్ అన్ని కొనుక్కుని వెళ్లి 5 లీటర్ల నీళ్ళలో నానబెట్టాలమ్మా. ఈ రోజు నానబెట్టాం అనుకో, 24 గంటలు అది నానాలి నీళ్ళలో. నానిన తర్వాత ఇంకొక 7 లీటర్ల నీళ్ళలో పోసేసి బాగా బాయిల్ అయిపోవాలి. అది ఒక కుండలో పెట్టాలి, పొయ్యి మీద, పొలల పొయ్యి మీద కుండలో ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత సగం అయిపోయిన తర్వాత 3.5 లీటర్లు వచ్చిన తర్వాత వడకొడతాం. వడకొట్టి మళ్ళీ అది కూడా మళ్ళీ బాగా మరగనిచ్చి ఒక 1/2 లీటర్ వచ్చే వరకు వండాలి. ఒక రోజు అంతా పడుతుంది ఒక కలర్ వచ్చి వండాలంటే.
1: మీరు రంగులు తయారు చేయడానికి ఒక రోజు వ్యవధి పడుతుంది.
0: ఒక్కొక్క కలర్ వచ్చి ఒక రోజు పడుతుంది. అలా వెజిటేబుల్ కలర్స్ అంటే అలా, అది వెజిటేబుల్ కలర్స్ నోట్లో పెట్టుకున్న పిల్లలు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అది మోదుగు పువ్వు అంటే మంచిదే, కూరలో వేసుకునే పసుపు అంటే మంచిదే. కొన్ని ఆర్డర్లు ఎలా వస్తాయి అంటే ఆయిల్ పెయింట్ వస్తాయి. ఇక డైరెక్ట్ గా బజార్ నుంచి పెయింట్ తీసుకొచ్చి అది పెయింట్ చేసేస్తాం. న్యాచురల్ పెయింట్ అంటే పౌడర్స్ వస్తాయి, తెలుపు, తెలుపు అంటేనేమో సఫీద, పసుపు, పేమిడి అంటాం. మాది ఒక భాష ఉంటది అనమాట పేమిడి, ఇంగ్లీకం అంటే ఎరుపు. ఇవన్నీ పౌడర్లు తీసుకొచ్చి తుమ్మజీగిన నానబెట్టేసేసి ఒక పాలా చేసుకుని దాంతో కలిపి అది మళ్ళీ ఆరబెట్టాలి ఎండలో. ఆరబెట్టిన తర్వాత అందులో తగినంత రంగు తీసుకొని కలుపుకొని చేస్తాం న్యాచురల్ పెయింట్. అట్లా 3 రకాల పెయింట్లు చేస్తామమ్మా. ఎక్స్పీరియన్స్ బాగా మాకు, డిజైనింగ్ సెంటర్లు పెడతారు మాకు DCH నుంచి, లేపాక్షి నుంచి. ఎప్పుడు చేసే పాత రంగు పనే కాదమ్మా, మీరు డిజైన్ మార్చాలని వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మాకు ఐడియాలు వచ్చేసి మేము రకరకాల డిజైన్లు. అంతవరకు మా చిన్నతనంలో ఏముండే, 5-6 రకాల బొమ్మలే ఉండయి. పెయింటింగ్ కూడా సింపుల్, అది వేరే వాళ్ళ కష్టమేలండి, మేము అందులో పుట్టాం కాబట్టి ఇక తెలిసిపోద్ది నానా అమ్మ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అన్ని కొత్త డిజైన్లు వేసేస్తా ఉంటారు, ఎవరైనా చూడడానికి వస్తారు విజిటింగ్. అసలు మీరు భలే వేస్తున్నారండి, ఎలా వేస్తారంటే మాకు అది ఐడియా వచ్చేస్తుందండి, అలా చేసేస్తామని చెప్పి.
1: ఇప్పుడు రకరకాల బొమ్మలు చెప్పారు.
0: అవును,
1: ఆనాటి సంస్కృతి అంటే తరతరాలుగా మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి మీ తిరగలని ఇలాంటి బొమ్మలన్నీ మీకు తెలుసు.
0: అవును, ఇప్పుడు దశావతారం అంటే అది నా చిన్నతనం నుంచి అందరూ విష్ణుమూర్తి అవతారం 10 రకాలు వస్తాయి, 10 బొమ్మలు తయారు చేస్తాం. మత్స్య కూర్మ వరహ అలా 10 దశావతారం. కృష్ణార్జున రథం వస్తుంది, అది తయారు చేస్తాం. సూర్యరథం కావాలంటే అది అందరూ లైక్ చేయరు, ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అది చేస్తారు. లక్ష్మీదేవి బొమ్మ అవి ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అవి, సరస్వతి ఏవైనా సరే, ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మాకు ఈ దేవుడి బొమ్మ కావాలి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, అవి రొటీన్ చేస్తానే ఉంటాం. ఏదైనా దేవుడి బొమ్మ కావాలని ఆర్డర్ ఇస్తే చిన్న సైజే గానీ పెద్ద సైజే గానీ తయారు చేసి ఇస్తాం.
1: మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి?
0: ఇదివరకేమో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అండి, వెండి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు మ్యారేజ్ కి, ఏదైనా ఫంక్షన్ వస్తే. ఇప్పుడు అవన్నీ బాగా కాస్ట్ అయిపోయినాయి. మా కొండపల్లి బొమ్మలు ఈ బ్యాంక్ మేనేజర్సే గానీ ఎవరైనా గానీ హైయెస్ట్ ఎవరైనా సరే కొండపల్లి బొమ్మలు, ఎద్దులు బళ్ళే గానీ ఏనుగంబారీలే గానీ 100 పీసులు కావాలన్నా 200 పీసులు కావాలన్నా అలా ఆర్డర్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి, డ్వాక్రా ఎగ్జిబిషన్స్, అలా ఎగ్జిబిషన్ కి వెళ్తా ఉంటాం.
1: పెడుతూ ఉంటారు.
0: పెడుతూ ఉంటాం అండి. మాకు ఆర్డర్ని బట్టి వాళ్ళకి ఎనామిల్ పెయింట్ కావాలా, వెజిటేబుల్ పెయింట్ కావాలా, నేచురల్ పెయింట్ కావాలా, 100 బళ్ళు 200 బళ్ళు ఆర్డర్ వచ్చినాయి. మాకు వెజిటేబుల్ కలర్స్ కావాలి, ఎద్దుల బళ్ళు, ఏనుగులు, వెజిటేబుల్ కలర్స్ కావాలి, లేకపోతే ఆయిల్ పెయింట్ కావాలి. ఇప్పుడు కస్టమర్స్ కూడా కొంతమంది మాకు వెజిటేబుల్ కావాలి లేకపోతే నేచురల్ కావాలి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. నేచురల్ పెయింట్ లైక్ చేసేవాళ్ళు
1: తెలిసినప్పుడు ఆ బొమ్మ ఎట్లా,
0: ఇప్పుడు ఏంటంటే ఐడియా వస్తుంది. ఈ సంవత్సరం చేసింది ఏంటంటే టైలరింగ్ కంప్యూటర్, కంప్యూటర్ కంటే మిషన్ బొమ్మే బాగా మాకు క్లిక్ అయింది. అట్లాగే ఎద్దుల బండి కూడా స్టార్ట్ చేసాము. 100 కుటుంబాలు ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు ఎద్దుల బండి చేస్తే ఎలా ఉంటది అని ఐడియా వచ్చి బాగా క్లిక్ అయిపోయింది. అసలు ఎద్దుల బండి ఇంట్లో ఉంటే చాలా మంచిది, ధాన్యంతో బాగా క్లిక్ అయింది ఎద్దుల బళ్ళు. అలాగే అట్లా కొత్త బొమ్మ ఏదైనా పెడతాం మార్కెట్ లో, పెళ్లి మండపం అది మార్కెట్ లో పెట్టాం, బాగా క్లిక్ అయిపోయింది, ఇంకా అలా సేల్స్. ఏదైనా క్లిక్ అయితే దాన్ని మార్కెట్ లో పెడతామండి, ఏదైనా క్లిక్ అవ్వలేదు తయారు చేస్తాం ఐడియా వచ్చి, అది మనకి సేల్స్ లేదనుకుంటే ఇంకా అవి చేయం.
1: ఇప్పుడు డ్వాక్రాలో పెడుతూ ఉంటా ఉన్నారు, మరి అక్కడ అమ్మకాలు గానీ మీకు ప్రోత్సాహం ఎలా ఉంది?
0: DRDA నుంచి మాకు ప్రోత్సాహం అండి, మాకు అమ్మకాలు వాళ్ళు షాప్ ఫ్రీగా ఇస్తారు. మేము తీసుకెళ్లి మేము తయారు చేసి సరుకు తీసుకుని వెళ్లి అక్కడ పెట్టుకుని సేల్ చేసుకుంటాం. అది మన అదృష్టం, సేల్స్ ఉన్నది లేదని. మా అదృష్టం బాగుంటే సేల్స్ ఉంటాయి.
1: మీ పెట్టుబడికి మీకు వచ్చే ఆదాయానికి సరిపోతుందా?
0: పెట్టుబడులు అంటే లోన్ ఇస్తారమ్మా. స్టార్టింగ్ 20,000 నుంచి, ఇప్పుడు ఒక మనిషి వచ్చి 20,000 ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ లో, ఇప్పుడు ఒక మెంబర్ కు వచ్చి 1,00,000 లోన్ వరకు తీసుకుంటున్నాం. మాకు పెట్టుబడులకు అయి ఉంటాయి. ఒక వివో ఉంది, వివోలో మాకు ఏదైనా అర్జెంట్ అయి పెట్టుబడి కావాలంటే 20,000 నుంచి 25,000 వరకు ఇస్తారు అక్కడ కూడా.
1: ఆదాయం దానికి తగ్గట్టుగానే ఉంటుంది, మీరు కట్టుకోగలుగుతున్నారా?
0: కట్టుకోగలుగుతున్నాం, ఇద్దరం కష్టపడి చేసుకోవాలమ్మా, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటది.
1: మీరు ఇంట్లోనే కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ బొమ్మల దగ్గరకు వస్తారు.
0: అవును,
1: మీరు కొత్తగా ఈ తరానికి శిక్షణ ఏమైనా ఇస్తున్నారు?
0: ఇస్తున్నావమ్మా, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 10 మంది నేర్చుకుంటున్నారు. ఇద్దరు అంత ముందు నేర్పాము, వాళ్ళు ఇప్పుడు

0: జాగ్రత్తగా పెట్టుకున్నారు. నెల వచ్చేసరికి 5-6 వేలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, 10 వేలు వరకు సంపాదించుకుంటారు. వాళ్ళ పెట్టుబడులు అన్ని పోగా 7 వేలు ఉండొచ్చు, 8 వేలు ఉండొచ్చు. ఒక్కొక్క బొమ్మను బట్టి మాకు రేటు ఉంటదన్నమాట. 10 వేల వరకు సంపాదించుకోగలదు ఒక మహిళ ఏది సొంతగా పెట్టుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక్కొక్క పీస్ కింద ఇచ్చి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మరి ఊరికే రావాలంటే వాళ్ళైనా ఈ కాలాన్ని బట్టి ఇబ్బందులు కదా. 10 మంది
1: ఆర్థికంగా కూడా కొంచెం చేయూతనిస్తూ వాళ్ళకి ట్రైనింగ్
0: ఇస్తున్నాం.
1: బాగుందమ్మా. మరి మీ పిల్లలు ఎంత వరకు నేర్చుకుంటున్నారు?
0: మా పిల్లలకి అందరికి పెయింటింగ్ వచ్చమ్మా. చదువుకుంటూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ కూడా బాగా అర్జెంట్ పని ఉంటే ఒక రోజు సెలవు పెట్టి కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా 3 పిల్లలకి పెయింటింగ్ వచ్చు.
1: వాళ్ళకి కూడా అవగాహన
0: ఉంది. మర్చిపోకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెయింటింగ్ చేసి మరీ వెళ్తారు. ఇది మీ వృత్తి మర్చిపోకూడదని. కొండపల్లి బొమ్మలు ఎందుకు ఇంత అందంగా ఉంటున్నాయి, అసలు ఏంటి వీటి ప్రాముఖ్యత అంటే, ఒక మిషన్ వర్క్ అనేది ఉండదు, మొత్తం చేతి పని, తయారీ గాని పెయింటింగ్ గాని. ఏంటంటే చేసుకుంటే మాకు ఫలితం ఉంటది, చేయలేనప్పుడు ఇబ్బంది వస్తుంది. ఉంటది కదమ్మా టైం మేకర్స్. ఏదైనా కార్డు ఇచ్చి హెల్త్ పరంగా ఒకటి మాకు చేయాలని మా కోరిక. మా బొమ్మలకు వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా, ఫస్ట్ మెయిన్ ఈ మెడ నరాల నొప్పి వస్తుంది. ఇలా చూసి చేయాలి కదా,
1: ఒకటే భంగిమలో కూర్చొని
0: చేయాలి కదా. బ్యాక్ పెయిన్ కంపల్సరీ ప్రతి వాళ్ళకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇది ఈ కంటి చూపు. మరి ఇంకేదైనా చేయాలంటే ఇక మాకు అదే ఆధారం, ఇంకే పని రాదు ఆరోగ్య పరంగా అది.
1: మీరు చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల్లో ఉన్నారు?
0: అవును.
1: అప్పటికి ఇప్పటికీ కొండపల్లిలో తయారు చేసే వాళ్ళ అయితేనేమి, విధానం అయితేనేమి మార్పులు వచ్చేసి?
0: మార్పులు వచ్చినాయి. నా చిన్నతనంలో 36 మంది, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి. అప్పుడు 36 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీలు 100 అయినాయి. మగవాళ్ళు తయారు చేస్తారు, ఆడవాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర, ఇప్పుడు నా దగ్గర 10 మంది నేర్చుకుంటున్నారు. అందులో 5 గురైనా ఇందులో నిలబడతారు కదా. అలా పెరుగుకుంటా వచ్చారు, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి.
1: అంటే ఇంతమంది మీద మీకు ముడిసరుకు గానీ చేసుకోవడం కానీ తేలిక అవుతుందా అని?
0: ఉత్తర ఫారెస్ట్ నుంచి రావడం వలన ఒకసారి ఒక లోడ్ వస్తుంది, వస్తే 4-5 రూమ్ కలిసి తీసుకుంటాం. ఇప్పుడు పెయింటింగ్ అంటావా, వెజిటేబుల్ పెయింట్ అయితేనే మేము వండుకోవాలి, ఆయిల్ పెయింట్ అయితే డైరెక్ట్ డబ్బాలు తీసుకొచ్చి చేసేయడమే. మాకు నేను అకేషన్స్ ఏంటంటే వాళ్ళ తరపున ఆర్డర్స్ వస్తాయి. మేమేం చేస్తామంటే మేము తయారు చేసి మాకు షాపులు ఉంటాయమ్మా, ఆ షాపులు వాళ్ళకి ఇచ్చేస్తాం హోల్సేల్ గా. వాళ్ళు హోల్సేల్ గా తీసేసుకుని వాళ్ళు షాపులో పెట్టుకుని అమ్ముకుంటారు. మా కుటుంబమే ఉంది ఇప్పుడు, మేమిద్దరం ఆయన తయారు చేస్తారు, నేను పెయింటింగ్ చేస్తా, షాపులకి ఇచ్చేస్తాం. లేదంటే ఇట్లా ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు సంవత్సరానికి 2-3 ఎగ్జిబిషన్లు చేసుకుంటాం. అప్పుడు మా దగ్గర ఉంటారు కదా 10 మంది, మేము మా గ్రూప్ లో ఈ 10 మంది సామాన్ తీసుకుని, అది కూడా చాలకపోతే ఇంకా మా వాళ్ళ షాపుల దగ్గర కూడా తీసుకుని వెళ్ళి సేల్ చేస్తాం, చేసి తీసుకొస్తాం. అలా అనమాట.
1: బాగుందండి. అయితే మనం ఎంత కృషి చేస్తే అంత ఆదాయం
0: ఉంటుంది. అవును.
1: ధన్యవాదాలండి లలిత కుమారి గారు.
0: థాంక్స్ అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మలు శ్రీమతి పి లలిత కుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీరకట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్లిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టుకున్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతీ నెల లేదా రెండు నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మరతపెట్టి బీర్వాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరీ విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్ కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్టు నీళ్లలో పావు కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరక పడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు, షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి మూడు లేదా నాలుగు చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్ కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతిగినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకు ఒకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద గాని సిల్క్ చీర మీద గాని ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక

0: కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎగ్జామ్ ఆనే సే కహానీ హై సునా రహి ఆకాశవాణి.

0: वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమం తర్వాత అంతరంగమందు కలడు మల్లిక్ గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం లో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అంటే 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్ లో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్ లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కుర్బానీ చిత్రానికి నాజియా హసన్ పాడిన పాట వింటారు. రచన మస్తాలి, సంగీతం శశిప్రీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈ నెల 11వ తేదీ అనగా రేపు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
2: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 140 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు

0: మెరుగుపడి అతి పెద్ద మార్కెట్ గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
1: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు షరాబీ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన అంజాన్, సంగీతం బప్పి లహరి.

టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఎక్ దూజే కే లియే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ మీకు తెలిసిందే, 0866-2488-812. సో ఈ నెంబర్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించేసేయండి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తూ ఉంది. మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, క్రికెట్లో లిటిల్ మాస్టర్ అని ఎవరిని అంటారు? క్రికెట్లో లిటిల్ మాస్టర్ అని ఎవరిని అంటారు?

సో మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారు, రైట్ ఆర్ రాంగ్ గా ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చిందండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. సో కంగ్రాట్స్ అండి. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఇంకా ఆహా సచిన్ అని చెప్పేస్తే అంటున్నారండి, సచిన్ కాదండి రాంగ్ ఆన్సర్, ఇంకా రాధా ఖమ్మం నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, ఇంకా మహేంద్ర తెనాల నుంచి. సో క్వశ్చన్ రిపీట్ చేసిన సరే రాంగ్ ఆన్సర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ,

మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్ వారణాసి నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, నంద్యాల జిల్లా ఉమాపతినగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, గణేష్, నెల్లూరు నుంచి బతేని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి, ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి, గుండుగొల్ల నుంచి మధుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్, డాక్టర్ శ్రీనివాస్, సామల, గజ్వేల్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, పాలెం పొల్లయ్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, సాల్మన్ రాజు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరిపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్పర్తి, శివప్రసాద్, బండారు శంకరయ్య, ఇంకా వారి మిత్రబృందం, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, ఇంకా సమీనా, నెల్లూరు నుంచి, లతా, సుహాస్, హోస్కోట నుంచి, బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు విలేజ్ నుంచి, మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి, నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి, వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి, ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, మల్లేశ్వరి, మార్కాపురం నుంచి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, దంపూర్, బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి, రఘువీర్ సింగ్, సుగుడాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి, వరగంటి బద్రి విశాల, నెల్లూరు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్. వీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, అది స్పెషల్ అన్నమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అనుకున్నాను, కానీ బట్ రాంగ్ ఆన్సర్ లాస్ట్లో రాశారు, సో రాంగ్ ఆన్సర్ పంపించారండి. సో లిటిల్ మాస్టర్ ఒక్కళ్ళే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు లేరు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ప్రభాకర్ రావు స్వరూప, రెబ్బన గ్రామం, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి, జి చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి. సో నాకెంత నమ్మకం అంటే మీరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారు అని అంత నమ్మాను అనమాట నేను. అందుకే అలా వచ్చేసాయి ఫ్లోలో నేమ్స్, కానీ రాంగ్ ఆన్సర్స్ కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, యా, చెబ్రల్ రామకృష్ణయ్య, ఈనమడుగు, నెల్లూరు నుంచి, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సునీల్ గవాస్కర్ని లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు. సో ఇంకా కొంతమంది సచిన్ టెండూల్కర్ అని పంపించారు. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్. సో మరి లేటెస్ట్గా బేబీ బాస్ కూడా వచ్చేసారు కదా. సో ఎనీవే, మరి ఇలా సాగిపోతూనే ఉంటాయి పేర్లు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం ఏంటి అనంటే, వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఇన్ని టీఎంసీలు వదిలారు, అన్ని టీఎంసీలు వదిలారు అని చెప్తూ ఉంటారు కదా. సో అందులో ఈ టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీళ్లు, టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీరు అనేది నా క్వశ్చన్.

అసలు క్వశ్చన్ పూర్తిగా వినరే, టీఎంసీ అనగానే టీఎంసీ ఫుల్ ఫామ్ పంపించేస్తూ ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటి అంటే, టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీరు అని అడిగాను. సో ఎన్ని లీటర్లు అనేది మీరు పంపించాలి, అది ఆన్సర్.

0: సో మరి క్వశ్చన్ ఏంటి అంటే టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీరు అని అడిగానండి. టీఎంసీ ఫుల్ ఫామ్ మాత్రం కాదు, సో ఎన్ని లీటర్ల నీరు అనేది కరెక్ట్ గా ఎవరు పంపించారు చూద్దాం. సో ఎవరు పంపించారు అంటే ఫస్ట్ పంపించిన వాళ్ళు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే వారు ఒక్కరే ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. సో కంగ్రాట్స్ అండి. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చూద్దాం. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక నుంచి, మహేంద్ర తెనాల నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, పండ లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, సమీనా నెల్లూరు నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, గణేష్ నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, పాలెం పొలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజ్ గట్టు నుంచి సాల్మన్ రాజు, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్ర బృందం, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. సో ఫుల్ ఆన్సర్ పంపించలేదండి రవికుమార్ గారు, ఫుల్ ఆన్సర్ పంపిస్తే బాగుండేది. సో మధ్యలో టైపింగ్ ఆపేసినట్టున్నారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్, గుండుగొల్ల నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ రైట్ ఆన్సర్, మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, ఎంప్రేత ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. సో ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ కాదు కానీ చాలా దగ్గర ఆన్సర్ పంపించారు. భాస్కరన్ సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా సునీల్ గవాస్కర్ దగ్గరే ఆగిపోయారండి. వచ్చేసేయాలి, సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోతుంది. సో ఇంకా దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి రైట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వర్ క్రాంతికుమార్ అశోక్, ఇంకా నల్గొండ హ్యాపీ హోమ్స్ నుంచి దైద త్రివేణి చిన్మయి ప్రీతం, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, మల్లీశ్వరి మార్కాపురం నుంచి, ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, శరత్ రెడ్డి పాపినేపాలెం నుంచి, జి చంద్రశేఖర్ రెడ్డి కొల్లాపూర్ నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లూళ్ళ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, బిట్ట వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, ఇంకా కుంచి రామ్మూర్తి కుంచివాణిపేట నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయోన్ సీఎం నాగటిపండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న వీరు దగ్గర ఆన్సర్ పంపించారు. ఎగ్జాక్ట్ ఆన్సర్ మాత్రం కాదు. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. సో వీరు ఇలా ఆన్సర్స్ పంపించారనమాట. సో ఇంతకీ టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, సో ఇది ఎక్స్పెన్షన్. యాక్చువల్గా ఎన్ని లీటర్లు అంటే 2831 కోట్ల లీటర్ల నీరుని ఒక టీఎంసీ నీరు అని చెప్తారనమాట. సో థర్డ్ క్వశ్చన్ మీకు అందరి కోసం వచ్చేస్తూ ఉంది. బారిస్టర్ పార్వతీశం రచయిత ఎవరు? బారిస్టర్ పార్వతీశం రచయిత ఎవరు? ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈ నెల 11వ తేదీ అనగా రేపు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
2: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్ గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
1: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.

ఎస్ మరి క్వశ్చన్ అయితే అడిగేశాను, బారిస్టర్ పార్వతీసన్ రషీద పేరు అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరంటే చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ణయ్య, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ప్రసాద్ ఎల్ఈసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ ని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఇంకా రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. సో రాంగ్ ఆన్సర్ పంపించారండి, కొంచెం చెక్ చేసుకుంటే బాగుండేది. ఇంటి పేరు కరెక్ట్ కానీ అసలు పేరు తప్పు పంపించేశారు. సో రాంగ్ ఆన్సర్. ఇంకా పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్.

రిటర్న్స్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రిటర్న్స్, అనంతపురం నుంచి అనురాధ రిటర్న్స్, పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రిటర్న్స్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రిటర్న్స్, ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పాతగుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బోర్గుల విజయలక్ష్మి, ఎస్సి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్ లంక అవనిగడ్డ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, బతిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఎక్కడికో వెళ్ళిపోయారు మునిమాణిక్యం గారి దగ్గరికి వెళ్ళిపోయారు, సో సారీ అండి, రాంగ్ ఆన్సర్, మునిమాణిక్యం అనేది రాంగ్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, నాగటిపండు, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా రైట్ ఆన్సర్, ఇంకా బి శివకుమార్ ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబను జైనుద్దీన్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, జాప భూమేశ్వర్ శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, బిట్ట వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, ఇంకా పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి, ఇంకా వారి మిత్రబృందం, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప, ధన్యత, గురజాడ అప్పారావు పంపించారు, సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్రావు, స్వరూప, రెబ్బెన, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంత అయిపోయాక క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో లాస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించండి, లాస్ట్ క్వశ్చన్ వస్తుంది, వింటూ ఉండండి. మహేంద్ర తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అగైన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. కమలా యశ్వాదం, హేమసుందర్, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ పద్మావతి, ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. ఎం రావు, ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్, మొక్కపాటి నరసింహ శాస్త్రి రైట్ ఆన్సర్ అండి. ఈ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మరి ఈరోజు ప్రోగ్రామ్ లో లాస్ట్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? క్లూ ఏంటంటే, సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఈయన ప్రధాన పాత్ర వహించారు.

సో క్వశ్చన్ అయితే అడిగేశాను, పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు అని. చక్కగా బోల్డ్ ఆన్సర్స్ వచ్చేసాయి, కానీ ఎంతవరకు రైట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చిందండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అనంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎస్, వీరితో పాటు ఇంకా ఉన్నారు కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సోమనాథన్ జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కమలా యశ్వాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్, వీరందరూ కూడా ఒకేసారి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. వారణాసి నుంచి రెండు చింతల కామేశ్వరి శ్రీనివాస్. పండా లలితాదేవి, సునీత, నగర మండలం బాపట్ల జిల్లా నుంచి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. అనంతపురం నుంచి అనురాధ. బత్తిని రవికుమార్, వజ్రపుగొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రాధా ఖమ్మం నుంచి. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం.

0: ఖమ్మం నుంచి
1: సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి,
0: రాధాప్రకాష్
1: ఖమ్మం నుంచి,
0: పాపినీపాలెం
1: నుంచి
0: సూర్యనారాయణ,
1: ఈశ్వరమ్మ,
0: క్రాంతికుమార్,
1: అశోక్,
0: డాక్టర్
1: శ్రీనివాస్ శ్యామల
0: గజ్వేల్
1: నుంచి,
0: బిజిలి
1: వెంకటేష్
0: శ్యామల
1: సియో
0: నాగటి పండు
1: రంగారెడ్డి
0: జిల్లా ఏకలవ్య
1: నగర్ నుంచి,
0: బిట్ర
1: వీరమోహన్ రావు
0: నిర్మలాదేవి
1: రాజవోలు
0: విలేజ్
1: నుంచి, కొత్తపేట
0: గుంటూరు
1: నుంచి షేక్
0: మహబూబ్
1: సుబాని,
0: మంచిర్యాల
1: నుంచి చంద్రమౌళి
0: పద్మరాణి
1: అక్షరకృప,
0: మాణిక్యాలరావు
1: సత్యవతి
0: కాకినాడ
1: జిల్లా
0: దుర్గాడ
1: నుంచి, చెన్నకేశవరావు
0: అత్తిల్
1: నుంచి,
0: హైదరాబాద్
1: బౌరంపేట
0: నుంచి
1: సంతోష్
0: సుప్రియ,
1: మహేంద్ర
0: తెనాల్
1: నుంచి,
0: భద్రాద్రి
1: కొత్తగూడెం
0: జిల్లా రాంపురం
1: నుంచి కట్ల
0: సతీష్, సుమలత,
1: సంతోష్ కుమార్,
0: నిత్య
1: సంతోషిని,
0: గణేష్
1: నెల్లూరు
0: నుంచి,
1: లతా
0: సుహాస్
1: హొస్కోట
0: నుంచి,
1: వెలివర్తిపాటి
0: సత్యనారాయణ,
1: జయలక్ష్మి,
0: వాసవినగర్,
1: ఖర్కానా,
0: సికింద్రాబాద్
1: నుంచి,
0: ఇంకా
1: మసూదన్
0: రెడ్డి
1: పాపినీపాలెం
0: నుంచి,
1: కుంచి
0: రామ్మూర్తి
1: కుంచివానిపేట
0: నుంచి,
1: వరంగల్
0: జిల్లా ఎల్బీ
1: నగర్ నుంచి ఊర్మిళ,
0: సతీష్, రాజు,
1: సరిత,
0: శివ, శరణ్య,
1: సురేష్,
0: రుక్మిణి,
1: రమ్య,
0: ఎం
1: ప్రతాప్
0: ఐటీఐ
1: జంక్షన్
0: విశాఖపట్నం
1: నుంచి,
0: పాలెంపుల్లయ్య
1: ఆళ్లగడ్డ
0: నంద్యాల
1: జిల్లా
0: నుంచి,
1: అహోబిలం
0: నుంచి
1: వెంకటేశ్వర్లు,
0: లక్ష్మి,
1: ఇంకా వారి
0: మిత్రబృందం,
1: గుంటూరు
0: జిల్లా
1: దాసరిపాలెం
0: నుంచి
1: పోలి
0: శివదాస్ రెడ్డి,
1: తిరుపతమ్మ,
0: వారి కుటుంబ
1: సభ్యులు,
0: దస్తగిరి
1: సంధ్యా,
0: యాస్మిన్,
1: సాదియా,
0: ప్రొద్దుటూరు,
1: కడప డిస్టిక్
0: నుంచి,
1: కొత్తగూడెం
0: నుంచి
1: రాజేశం,
0: సరోజిని,
1: మాయ,
0: నంద్యాల
1: జిల్లా
0: సుబ్బారెడ్డిపల్లి
1: గ్రామం
0: నుంచి ప్రియా
1: శ్రీనివాస్
0: రెడ్డి,
1: ఎస్ఆర్కే
0: ప్రభాకర్
1: రావు,
0: స్వరూప,
1: రెబ్బెన,
0: కొమరం భీం
1: డిస్టిక్
0: నుంచి,
1: ఫణిరాజ్
0: నెల్లూరు
1: నుంచి,
0: హంపాపురం
1: గ్రామం
0: నుంచి
1: చిరంజీవి,
0: నాగభూషణం,
1: వగ్గ శివయ్య,
0: ముంత
1: పెద్దన్న,
0: నంద్యాల
1: జిల్లా
0: నుంచి
1: రమేష్
0: వర్మ,
1: మిడతల
0: రామ్మూర్తి
1: ఉరవకొండ
0: నుంచి,
1: జాప
0: భూమేశ్వర్
1: భూలక్ష్మి,
0: శ్రీశాంక్
1: వెల్లుల్ల
0: నుంచి,
1: ఒంగోలు
0: నుంచి
1: దింటకుర్తి
0: సుబ్బారావు,
1: మహమ్మద్
0: ఇనాయతుల్లా,
1: ఇషరతుల్లా,
0: ఇబాదుల్లా,
1: భావనిపేట
0: గ్రామం,
1: కామరెడ్డి
0: డిస్టిక్
1: నుంచి,
0: దంపూర్
1: బలరాం
0: రెడ్డి,
1: సుగుణమ్మ,
0: సౌదామణి,
1: వసుంధర,
0: తుమ్మ,
1: పద్మావతి,
0: ఇనుమడుగు
1: నుంచి,
0: సోమనాథన్,
1: జనార్దన్
0: రాగారు
1: అప్పుడే బై
0: బై
1: చెప్పేస్తూ
0: ఉన్నారు.
1: ఎస్,
0: అవునండి,
1: ఇది లాస్ట్
0: క్వశ్చన్,
1: సో మీ అందరికీ
0: టైం కూడా
1: బాగా తెలుసు.
0: గంగులూరు
1: నుంచి,
0: గంగులూరు
1: రామకృష్ణారెడ్డి
0: కర్ణాటక
1: నుంచి, మార్కాపురం
0: జిల్లా
1: తర్లుపాడు
0: మండలం
1: కందాడిపల్లి
0: గ్రామం
1: నుంచి
0: హరిబాబు,
1: వారి కుటుంబ
0: సభ్యులు,
1: అశోక్,
0: రమ్య,
1: దినకర్,
0: దేవాన్,
1: శ్రీకృష్ణ,
0: ఒంగోలు
1: నుంచి, చెబ్రల్
0: రామకృష్ణయ్య,
1: ఇనుమడుగు
0: నుంచి,
1: శరత్
0: రెడ్డి
1: పాపినేపాలెం
0: నుంచి,
1: పెడన
0: జోగానందరావు
1: కాలనీ నుంచి
0: అప్పలరాజు,
1: ఇంకా
0: నిజామాబాద్
1: జిల్లా ఉమ్మడి
0: నుంచి
1: మహమ్మద్
0: జైనుద్దీన్,
1: స్నేహబను
0: జైనుద్దీన్,
1: నెల్లూరు
0: జిల్లా
1: దగదర్తి
0: మండలం
1: చెన్నూరు
0: నుంచి
1: వనం,
0: శేషయ్య,
1: వెంకటేశ్వర్లు,
0: కృష్ణవేణి.
1: ఎస్,
0: వీరందరూ
1: రైట్ ఆన్సర్
0: పంపించారండి.
1: మరి
0: రైట్
1: ఆన్సర్
0: పంజాబ్
1: కేసరి
0: ఎవరు
1: అంటే
0: లాలా
1: లజపత్ రాయ్.
0: సో ఈ
1: క్వశ్చన్
0: తోటి
1: మరి ఈ
0: రోజు
1: క్వశ్చన్స్
0: అయితే
1: అయిపోయాయి,
0: బట్
1: పాటలు
0: మీకోసం ప్లే
1: చేస్తూ
0: ఉంటా,
1: వింటూ
0: ఉండండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా రొయ్యలు పీతల వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తుల తయారీ గురించి డాక్టర్ కె కుముద గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేయం వింటారు. 6:10 అర్చన.

భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వేసవిలో వేరుశనగ పంట సాగు మరియు నెల్లూరు జిల్లాలో అనువైన రకాల గురించి వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎముకల బలహీనత, రక్తహీనత, హార్మోన్ల మార్పులు, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ

ఆహారంలో చేర్చుకోవాలి. అటువంటి ఆహారాల్లో నల్ల మినుములు, బ్లాక్ ఉరద్ దాల్ ఇవి కూడా ఒకటి. ఈ నల్ల మినుముల్లో ఇనుము, కాల్షియం, ప్రోటీన్, పీచు పదార్థం వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు కండరాలు, ఎముకలు దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి. ఈ నల్ల మినుములు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. రెడ్ ఈ చిత్రం నుంచి

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల ఆరోగ్యంలో నల్ల మినుముల పాత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నల్ల మినుములు రక్తహీనత

తగ్గించడంలో కూడా సహకారం అందిస్తాయి. రక్తహీనతతో బాధపడే మహిళలకు నల్ల మినుములు ఉపయోగకరమైన ఆహారం. ఇందులో ఉండే ఇనుము రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే రక్తహీనతకు చికిత్స అవసరమైతే వైద్యుడి సలహా తీసుకొని వాడాలి. ఇంకా ఎముకలకు కూడా బలం. కాల్షియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండడం వల్ల నల్ల మినుములు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గకుండా ఉండేందుకు సమతుల్య ఆహారంలో వీటిని మితంగా చేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు సముద్రం ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు సౌమ్య, రచన సీతారామ శాస్త్రి, సంగీతం శశి ప్రీతం.

0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మరికొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: मेरा जूता है जापानी ये पटलू में इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चप्पल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25 कु पैगा चप्पल उत्पत्तुलपैन BIS मार्क नु तप्पनिसरि चेसिंदि मी पादाल रक्षण कोसं ब्यूरो आफ् इंडियन स्टांडर्ड्स वारि ISI मार्क उन्न चप्पलनि कोनुगोलु चेयंडि BIS नम्मकानिकि नाण्यतकु स्फूर्ति
2: जारी चेयवारु BIS విజయవాడ బ్రాంచ్.
0: మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. నల్ల మినుములలోని పోషకాలు హార్మోన్ల సమతుల్యత, అంటే హార్మోన్లను బ్యాలెన్స్గా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఇంకా మహిళల్లో వచ్చే అలసట, బలహీనత వీటిని తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇంకా నల్ల మినుములలోని పీచు పదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. అదేవిధంగా ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. పెద్ది ఈ చిత్రం నుంచి

మహిళల కోసం మరికొన్ని ఆరోగ్య చిట్కాలు. అరికెలు మహిళల ఆరోగ్యంలో అరికెలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. అరికెల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ B1, విటమిన్ B3 ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి. ఇంకా మెనోపాజ్ దశలో మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఇవి చెక్ పెట్టేస్తాయి. మెనోపాజ్ దశ తర్వాత ఎదుర్కొనే గుండె సంబంధ సమస్యలు, రక్తపోటును కూడా దూరం చేస్తాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్లని దూరంగా ఉంచుతాయి. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి అరికెలు మంచి ఎంపిక. ఇందులో ఉండే ఫెర్యులిక్, హైడ్రాక్సీ బెంజాయిక్, వెనిలిక్ యాసిడ్లు యాంటీ డయాబెటిక్గా పనిచేస్తాయి. కాబట్టి మధుమేహం కలవారు ప్రతిరోజు వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. వనిత వాణి కార్యక్రమంలో చివరిగా ఒక పాటను విందాం, రంగ్దే చిత్రం నుంచి. పాడినవారు సీత్ శ్రీరామ్.

మీరింతవరకు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో నేను అడిగే జీకే ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిసినట్లయితే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. 7901084415. మొదటి ప్రశ్న అడిగే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: తాతయ్య ఇది ఏం మొక్క?
2: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఏది, ఎక్కడ ఉంది? ప్రశ్న మరోసారి, భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉంది, దాని పేరేటి, పేరు ఏంటి? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415.

7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. రాజా సాబ్ చిత్రం నుంచి

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు ముందుగా సమాధానం పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని హాఫ్ ఆన్సరే కరెక్ట్ అండి. పేరు కూడా అడిగాను మీరు. ఇంకా మేఘన నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, వీరు కూడా రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్.

పంపించారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి రైట్ ఆన్ సార్. రఘుబీర్ సింగ్ సుగుణబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. వీరందరికీ కూడా ధన్యవాదాలు.

సేకరణతో భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీగా ఉంది. స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది. యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న. పక్షులలో వెనక్కి కూడా ఎగరగల ఏకైక పక్షి ఏది? ప్రశ్న మరోసారి. పక్షులలో వెనక్కి కూడా ఎగరగలిగే ఏకైక పక్షి ఏది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి. రైట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పందాడి శ్రీనివాసరావు గంగా భవాని, వీరు కూడా రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి. రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ భవన్

0: కొత్తగూడెంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరు కూడా రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ, వీరు రైట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి. ఇంకా చివరిగా డి గోవర్ధన్ రావు, ఇంద్రబాయి, భాను ప్రకాష్, నవ్య, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, పక్షులలో వెనక్కి కూడా ఎగరగల ఏకైక పక్షి ఏది అని అడిగాను. దీనికి ఆన్సర్ హమ్మింగ్ బర్డ్. ప్రపంచంలోనే వెనక్కి మరియు తలకిందులుగా కూడా ఎగరగల ఏకైక పక్షి హమ్మింగ్ బర్డ్. వీటి రెక్కల కీళ్లు చాలా సరళంగా ఉండి ఇవి సెకనుకు సుమారు 50 నుంచి 80 సార్లు రెక్కలను ఆడించగలవు. వీటి రెక్కల ప్రత్యేక నిర్మాణం, భుజాల కీళ్లు కారణంగా ఇవి గాలిలో నిశ్చలంగా నిలవగలవు. అంతేకాకుండా ముందుకు, వెనక్కి, పక్కలకు, కావాలంటే తలక్రిందులుగా కూడా ఎగరగల అద్భుతమైన సామర్థ్యం వీటికి మాత్రమే ఉంది. యువతరంగం జికే స్పెషల్లో మూడవ ప్రశ్న అడిగే ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనా?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్న. స్వతంత్ర భారతదేశపు తొలి ఓటర్ ఎవరు? ప్రశ్న మరోసారి, స్వతంత్ర భారతదేశపు తొలి ఓటర్ ఎవరు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను వినేద్దాం. మ్యాక్ చిత్రం నుంచి.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు ముందుగా సమాధానాలు పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దనరావు, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రోహిత్ శ్రీదేవి, బాలాజీనగర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమనగుర్తి నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా నారాయణ రెడ్డిపేట బీసీ కాలనీ నుంచి మేఘన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజ, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప, వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కే పద్మాబాయి, నర్సింగ్, శివరాణి, జగదీష్, శ్రీవాణి, ఎర్రవల్లి, వల్లూరు నుంచి, గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. అడిగిన ప్రశ్న ఏంటి అంటే స్వతంత్ర భారతదేశపు తొలి ఓటర్ ఎవరు అని అడిగాను. దీనికి ఆన్సర్ శామ్ శరణ్ నేగి. స్వతంత్ర భారతదేశపు తొలి ఓటర్ హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యామ్ శరణ్ నేగి. అతడు 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్లోని కల్పా గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అప్పటి నుంచి భారతదేశపు తొలి మొదటి ఓటర్గా ప్రసిద్ధి చెందాడు. ఇంకా యువత రంగం జీకే స్పెషల్లో చివరి ప్రశ్న. ఎల్లో సిటీ అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, భారతదేశంలోని ఏ నగరాన్ని ఎల్లో సిటీ అని పిలుస్తారు? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, పైసా వసూల్ చిత్రం నుంచి.

యుతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సోమనాథం జనార్దన్ రావు, తాటపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. వీరు కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీదేవి, రోహిత్ బాలాజీనగర్ నెల్లూరు నుంచి. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా శిరీష మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి నుంచి, ఇంకా అనంతపురం నుంచి అనురాధ, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ మోరిపొలం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి, వీరు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. డి గోవిందరావు, ఇంద్రాబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, దేవ

పల్లి ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, యెల్లో సిటీ అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ జైసల్మేర్. రాజస్థాన్లోని జైసల్మేర్ అనే నగరాన్ని యెల్లో సిటీ అని పిలుస్తారు. ఈ భవనాలు, జైసల్మేర్లో ఉండే భవనాలు పసుపు రంగు ఇసుక రాళ్లతో నిర్మించబడడం వల్ల సూర్యకాంతిలో బంగారంలా మెరుస్తూ యెల్లో సిటీగా పేరుగాంచాయి. ఈ ప్రత్యేకత కారణంగానే ఈ నగరాన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్దంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్టంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు.

0: పై స్పందించిన స్టీఫెన్ కిమ్, యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో రాష్టంలోని 10 గిగావాట్స్ డేటా సెంటర్ పైప్ లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్ అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
1: We have started this already with 4 private arbitration mechanism with MSME. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai Bangalore Road, get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy. You know. One round we cleared. Now as I shared from this quarter.
0: Akasavani, Prantiya Vartal Vintanaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు

0: విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షియేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారిత. అపి చ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అద్య రాత్రౌ ద్వితీయాయాం ప్రాగుపాంత్య క్రీడాయాం స్పెయిన్ దేశః బెల్జియం దేశేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య తిసృణాం రాష్ట్రాణాం యాత్రాయాః అంతిమే చరణే అద్య ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్, యత్ర న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన తస్య భవ్యం ఔపచారికంచ స్వాగతం విహితం. ఆక్లాండ్ విమానస్థానకే రెడ్ కార్పెట్ ఇత్యత్ర ప్రధానమంత్రిణా లక్సన్ వర్యేణ శ్రీ మోదినః వ్యక్తిగత రూపేణ స్వాగతం విహితం. ప్రధానమంత్రిణం మోదినం టర్మేక్ ఇత్యత్ర ఔపచారికం స్వాగతం చ అదదాత్, యత్ర భారతస్య న్యూజిలాండ్ దేశస్య చ సశస్త్ర సేనాయాః ప్రతినిధయః ఉపస్థితాః ఆసన్. శ్రీమోదీ న్యూజిలాండ్ దేశస్య స్వకీయేన సమకక్షీయేన క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ సమగ్రస్య ద్వైపాక్షిక సంబంధస్య సమీక్షాం కరిష్యతః, యస్మిన్ విగతద్వయోః వర్షయోః విశేషతః వ్యాపార వాణిజ్య రక్షాది క్షేత్రేషు మహతీ ప్రగతిః అభవత్. కస్యాపి భారతీయ ప్రధానమంత్రిణః న్యూజిలాండ్ దేశస్య యాత్రా చత్వారింశత్ వర్షేషు ప్రథమా యాత్రా భవిష్యతి. శ్రీమోదీ ప్రముఖేభ్యః ఉద్యమేభ్యః క్రీడకేభ్యః చ సహ సంవాదం సాధయిష్యతి. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే విద్యమానస్య జనానాం మధ్యే దృఢసంబంధస్య ప్రదర్శనపూర్వకం ప్రధానమంత్రి అస్యాం యాత్రాయాం భారతీయ ప్రవాసినాం విశాల సముదాయమపి సంబోధయిష్యతి. ఇతః ప్రాక్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఆస్ట్రేలియా దేశస్య ఐతిహాసికం ఉచ్చస్తరీయం రాజ్యపర్యటనం ఆధికారికరూపేణ సమాపితం, యేన భారత ఆస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగిత్వస్య కృతే భవిష్య ప్రతిరోధకం ప్రారూపం నిర్మితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా దేశస్య సర్వకారాయ నాగరికేభ్యః ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రిణే ఎంథనీ అల్బనీజ్ వర్యాయ చ స్వస్య యాత్రాయాః సమాపన సమయే స్నేహపూర్ణ ఆతిథ్యాయ కార్తజ్ఞం ప్రకటితవాన్. ఆస్ట్రేలియా యాత్రాయాః సమాప్తేః అనంతరం సామాజిక పటలే శ్రీమోదీ అవదత్ యత్ అస్యాః యాత్రాయాః పరిణామేన భారత ఆస్ట్రేలియా సహభాగిత్వం

0: इतोपि सुदृढं जातम्। अपि च विविध क्षेत्रेषु सहकारस्य नूतनानि मार्गाणि उद्घाटितानि। केन्द्रसर्वकारेण अधिकमद्यसारयुक्त औषधीनां निर्माणस्य विक्रयणस्य च नियन्त्रणं विधातुं 45-21 औषधनियमावल्यां प्रमुखाः परिष्काराः कृताः। केन्द्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालयेन एथिल अल्कोहल युक्त औषध स्वरूपेभ्यः पूर्व दत्ता अनुज्ञप्ति मुक्तिः अधुना समापिता। मंत्रालयस्य अधिसूचनानुसारं 30 मिलीलीटर इत्यतः अधिकमात्रायां स्थिताः सर्वाः औषधयः यासु एथिल मद्यसारस्य मात्रा 12% उतवा ततोप्यधिकं वर्तते, ताः इतः परं अनुसूची के इत्यस्यान्तर्गतं प्राप्तायाः मुक्तेः बहिः भविष्यन्ति। एतादृशानाम् औषधीय उत्पादानां कृते औषधि एवं सौन्दर्य प्रसाधन अधिनियमः 44-21 इत्यस्यान्तर्गतं वैधानिक अनुज्ञप्तिः प्राप्तव्या भविष्यति। अनेन संशोधनेन मद्ययुक्त औषधीनां प्रचलने नियामक निरीक्षणं प्रगाढं भविष्यति। सहैव एतासाम् औषधीनां वितरणं केवलं नियन्त्रित भेषज आपूर्ति श्रृङ्खलायाः माध्यमेन एव सुनिश्चितं भविष्यति। गोवा सर्वकारेण देशे प्रस्तावितय एकः देशः एकं निर्वाचनम् इत्यस्मै अभियानाय स्वकीयं पूर्णं समर्थनं प्रदत्तम्। एतत् समर्थनं गोवा राज्ये विचार विमर्शार्थं समागतायाः संयुक्त संसदीय समित्याः सम्मुखम् उपस्थापितम्। राज्यस्य मुख्यमंत्री डॉ. प्रमोद सावंतः अस्मिन् विषये प्रावोचत् यत् देशे एकदैव सर्वत्र निर्वाचनेन वारं वारं जायमानानां निर्वाचन सम्बद्ध प्रक्रियाणां स्थाने सर्वकाराः विकासात्मक कार्येषु अधिकं ध्यानं केन्द्रयितुं शक्ष्यन्ति। संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। केन्द्रीय पेट्रोलियम प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी अवदत् यत् सर्वकारः देशे E85 इत्यन्धनं प्रवर्तयितुं योजनां निर्माति। सामान्य E20 पेट्रोल इन्धनात् प्रति लीटर मितात्मकः प्रायः 20 रूप्यकाणि यावत् अल्पार्घयुतः भविष्यति। मन्त्रिणा स्पष्टीकृतं यत् अस्य E85 इति इन्धनस्य उपयोगः केवलं तादृशेषु विशिष्टवाहनेष्वेव भविष्यति यानि मुख्यरूपेण अस्य इन्धनस्य कृते एव विनिर्मितानि सन्ति। एकया निजवार्तावाहिन्या सह संवादे पेट्रोलियम मन्त्रिणा प्रतिपादितं यत् सर्वकारस्य अस्य प्रस्तावितप्रयासस्य मुख्योद्देश्यम् उपभोक्तृभ्यः आर्थिकसहायता प्रदानं, सहैव देशे सर्वकारस्य एथेनॉल मिश्रण कार्यक्रमः तीव्रगत्या अग्रे वर्धेत इति वर्तते। संसदीय कार्य राज्यमंत्री अर्जुन राम मेघवालः सहैव डॉ. एल. मुरुगुनः इत्येतौ अद्य संसद भवन परिसरे आगामिनः वर्षाकालीन सत्रस्य सज्जतायाः विस्तृत समीक्षां कृतवन्तौ। संसदः इदं महत्वपूर्णं सत्रम् अस्मिन्नेव मासे 20 दिनाङ्कादारभ्य अगस्त मासस्य 13 दिनाङ्कं यावत् प्रचलिष्यति। सामाजिक संजालीय तन्त्रांशे सूचयन् श्री मेघवालः अवदत् यत् अस्मिन्नवसरे आगामि सत्रे प्रस्तुतीकरणाय निर्धारितानां प्रमुखाणां वैधानिक कार्याणां सूक्ष्मा समीक्षा विहिता। सहैव सत्रस्य सुचारु संचालनाय संबंधितेभ्यः अधिकारिभ्यः आवश्यकाः दिशानिर्देशाः अपि प्रदिष्टाः। वाणिज्योद्योग मन्त्रिणा पीयूष गोयलेन अद्य नवदिल्ल्यां राष्ट्रिय उत्पादकता परिषदः उद्योग प्रोत्साहन विभागस्य आन्तरिक व्यापार विभागस्य वाणिज्य विभागस्य च अधिकारिभिः सह समीक्षा सभायाः अध्यक्षता कृता। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् अन्तर्विभागीय सहयोगस्य परिष्कारे संस्थागत क्षमतानां सुदृढीकरणे उत्पादकता सेवा वितरणस्य च वर्धनाय सर्वोत्तम पद्धतीनां स्वीकरणे च चर्चा केन्द्रिता आसीत्। मन्त्रिणा अधिक एकीकृतस्य दक्ष भविष्यस्य कृते सज्जतायाः प्रशासनिक संरचनायाः निर्माणस्य लक्ष्ययुतानाम् उपक्रमाणामपि समीक्षा कृता। भारतर्तु विभागेन अद्य उत्तराखण्डे पृथक् पृथक् स्थानेषु अतितः प्रचण्ड वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। आगामी दिनद्वयोः हरियाणायां, हिमाचलप्रदेशे, उत्तरप्रदेशे, बिहारे, पश्चिमबंगस्य उपहिमालयीयक्षेत्रेषु, सिक्किमे, ईशान्यभारते, देशस्य उत्तरभागेषु च प्रचण्डतः अतिवृष्टिः भवितुमर्हति इति विभागेन उक्तम्। आकाशवाण्या सह वार्तालापं कुर्वन् आईएमडी इत्यस्य वैज्ञानिकः डॉक्टर शशिकान्तः अवदत् यत् अद्य श्वः च दिल्ली एनसीआर क्षेत्रस्य कृते कापि पूर्वसूचना नास्ति। फीफा विश्वकप क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे प्रथमायां प्रागुपान्त्य क्रीडायां फ्रांस देशेन मोरोक्को देशः 2-0 इत्यंकैः पराजित्य उपान्त्य चक्रीय क्रीडायां प्रविष्टम्। अद्य रात्रौ द्वितीयायां प्रागुपान्त्य क्रीडायां स्पेन देशः बेल्जियम देशं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ వింటారు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
2: కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
3: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి
2: ఏది? నీ కాడి పిన్ని
6: ఆర్బిఐ ఉంటుంది. నీ పిన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చెయ్యండి.
3: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ. సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
8: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు

0: చేపల వేటలో ధైర్య సాహసాలు, తెలివితేటలు, వేటాడే నైపుణ్యం ఉంటేనే చాలదు, కొంత అదృష్టం కూడా ఉండాలి. దీన్ని గంగపుత్రులు పూర్తిగా నమ్ముతారు. సముద్రం ఒక్కటి, చేపలు పట్టేవాళ్ళు అనేక మంది. నీళ్ళలో చేపలు తిరిగే ప్రదేశాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి కొందరికి చేపలు దొరకవు. గంగయ్య మంచి చేపల వేటగాడు. అతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని తండ్రి కూడా బతుకున్నాడు. అతనికి 70 ఏళ్లుంటాయి. అతను, అతని భార్య ప్రత్యేకంగా వేరే గుడిసెలో ఉంటారు. కొడుకు పెళ్ళయ్యేంతవరకే తల్లిదండ్రులతో ఉండటం, తరువాత పెళ్ళాంతో వేరే కాపురం. ఇప్పుడు గంగయ్య ఇంట్లో వయసుకొచ్చిన 2 కొడుకులున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో 10-12 ఏళ్లున్న 2 ఆడపిల్లలున్నారు. కొడుకుల సంపాదనలో వాళ్ల పెళ్లి ఖర్చులకు దాచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు దాస్తూ ఉంది గంగయ్య పెళ్ళం. మత్స్యకారులు పెళ్లిళ్లలో ఆడపిల్ల గల వాళ్లకు ఎంత ఖర్చు ఉంటుందో మగపెళ్లి వాళ్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. రెండు వైపులా కట్నకానుకలు సమానంగా ఇచ్చుకుంటారు. అదేం కర్మో, గంగయ్యకు 10 రోజుల నుంచి చేపలు పట్టం లేదు. పడవ మీద వేటకు వెళ్లిన వాళ్లు ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. రోజు 100-150 వీసెల చేపలు తెచ్చేవారు గత 10 రోజుల నుండి 2-3 వీసెల చేపలతో తిరిగి వస్తున్నారు. అవన్నీ కూడా కోరకే సరిపోతున్నాయి. తమాషా ఏంటంటే మిగతా వాళ్లకు చేపలు ఎప్పటిలాగానే పడుతున్నాయి. వీరు సముద్రంలో రకరకాల ప్రాంతాలకు రకరకాల సమయాల్లో వెళ్తున్నారు. అందరూ పట్టే చోటు పట్టినా వీళ్లకు చేపలు పట్టం లేదు. గంగయ్య భార్య పెంచలమ్మకు చాలా దిగులుగా ఉంది. వాళ్ల వద్ద ఉన్న ఎండు చేపలు అమ్మడానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. తర్వాత ఏం చెయ్యాలా? ఎవరు నన్న బుట్టలతో కొలిపించా అప్పు తీసుకోవాలా? ఎంత నామోసి, నేనే ఎంతో మందికి ఎన్నోసార్లు అప్పిస్తుండా, ఎవరి దగ్గర ఎప్పుడూ అప్పు తేలే. కానీ ఇప్పుడా తప్పట్లేదు. ఇప్పుడా ఇరుగు పొరుగు దగ్గర ఎండు చేపలు అప్పు తెచ్చుకునే అమ్ముకొస్తా ఉండా అని తనలో తనే అనుకుంటూ ఉంది. తీరం వెంబడి ఆడవాళ్లంతా సంతోషంగా ఎదురుచూస్తుంటే గంగయ్య పెళ్ళాం, అతని కూతుర్ల ముఖాలు వేలాడేసుకొని ఉంటున్నారు. ఆ రోజు తన పడవ గట్టుకు వచ్చింది కూడా గమనించలేదు వాళ్ళు.
1: ఓసే పెంచలమ్మా
0: అని మొగుడు పిలిచేసరికి కూతుర్లను తీసుకుని ఆనందంగా పడవ దగ్గరికి వెళ్ళింది పెంచలమ్మ. పడవ ఖాళీగా ఉంది. ఓమూల గుట్టగా 2 దోసిళ్ల రొయ్యలు మాత్రమే కనిపించాయి. పెంచలమ్మకు మండిపోయింది.
1: ఎందుకయ్యా అంత పెద్దగా కేకేచి పిలుచుండావా? ఏముండా ఇక్కడ? పైగా ఏటకెళ్ళిందే 4 మొగోళ్ళు మళ్ళా,
0: చీత్కరించింది పెంచలమ్మ. మిగతా వాళ్ళు మాట్లాడకపోయినా ఆమె మామ మల్లయ్యకు మాత్రం చురుకు తగిలింది.
1: ఏమే, ఏం మాట్లాడుతుండావా? సముద్రం మీదకే మేమేమైనా ఆడుకోవడానికి వెళ్ళామా? చేపలు పడకపోతే మేమేం చెయ్యాలా
0: అంటూ విసురుగా పడవ దిగి వేగంగా తన ఇంటివైపు వెళ్ళాడు. ఇంట్లో అప్పు చేసి స్టాకు చేసి పెట్టిన ఎండు చేపలు రోజు రోజుకి తరిగిపోతుండాయి. కొన్ని రోజులు పోతే ఎండు చేపల గుడిసె ఖాళీ అయిపోతుంది. ఎండు చేపలు మళ్ళీ అరువు తెచ్చుకొని అమ్ముకోవాలా? ఇట్నా ఎంతకాలమో ఏందో అంది పెంచలమ్మ.
1: నేనేం చేసేసి చెప్పు, సముద్రంలో తిరగని చోటంటూ లేదు, వల వయ్యని ప్రాంతం అంటూ లేదు. అదేందో మనకే చేపలు పడ్డం లేదు. అందరిలో ఎగతాళైపోతుండాం, అందరూ నవ్వుతా ఉండారు. 4 తిరగాలంటే మాకే సిగ్గుగా ఉండాది
0: అన్నాడు గంగయ్య ఆ రాత్రి తల వంచుకొని కూడుతింటూ. అతని 2 కొడుకులు చేతిలోని ముద్ద చేతిలోనే పెట్టుకుని తల్లివైపు దిగులుగా చూశారు.
1: రోజు గంగమ్మకు పూజలు చేస్తానే ఉండం, రోజు రాములోరికి టెంకాయ కొడతానే ఉండం. ఎందుకు ఆ మహానుభావులకు మన మీద దయగలగలేదో ఏందో
0: అంది పెంచలమ్మ.

0: అంతేనా? దీనికే ఏడవాలంటమ్మా. ప్రపంచంలో ఎవరికి లేవు కష్టాలు? వాళ్లతో పోల్చుకుంటే నీది ఒక కష్టమేనా? ఈ ఊళ్ళో నాకు తెలిసి సోది చిన్నక్క అనే ఒక ఆమెంది. ఆమెకు కాలజ్ఞానం తెలుసు. జరిగిందే కాదు, జరగబోయేది కూడా చెబుతుంది. ఆమె నీ పరిస్థితిని చక్కబరుస్తుంది అన్నాడు ఆ సన్యాసి. పెంచలమ్మకు విపరీతమైన సంతోషం ఏర్పడింది. ఇప్పుడే ఆడికి పోదాం సామే, తీసుకెళ్ళండి సామే అంది ప్రాధాయపడుతూ. అలాగే తల్లి, వెళ్దాం అంటూ తన జోల భుజాన తగిలించుకొని లేచాడు. అతన్ని అనుసరించి బయటకొచ్చింది. వెళుతున్న ఖాళీ ఆటోను ఆపాడు సన్యాసి. సన్యాసి కూర్చున్న తర్వాత పెంచలమ్మ కూడా ఎక్కి తన బుట్టను వెనుక పెట్టింది. ఊరి చివర మారమ్మ గుడి దగ్గరకు పోనీ అన్నాడు ముసలి సన్యాసి. ఆటో బయలుదేరింది. అరగంట తరువాత ఆటో ఊరి చివర ప్రహరీ లేని గూడులాంటి మారెమ్మ గుడి దగ్గర ఆగింది. నువ్విక్కడే చెట్టు నీడిన ఆటో పెట్టుకొని ఉండు, మేమక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాం అన్నాడు సన్యాసి. దూరంగా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల సమూహాన్ని చూపిస్తూ ఇద్దరూ దిగిన తర్వాత ఆటోను గుడి ముందు ఒక చెట్టు నీడిన ఉంచాడు డ్రైవరు. సన్యాసి వెంట పెంచలమ్మ కూడా నడిచింది. చక్కగా పెరిగిన తుమ్మ చెట్ల కాలిదారిన లోపలికి నడిచిన సన్యాసి ఒక గుడిసె ముందు ఆగాడు. అక్కడ ఆవరణ అంతా కళ్ళాపి చల్లి శుభ్రంగా ఉంది. గుడిసెలోకి తొంగి చూసిన సన్యాసి, చిన్నక్క చిన్నక్క అంటూ పిలిచాడు.
1: ఎవరది
0: అంటూ బయటకొచ్చింది ఓ 70 ఏళ్ల ముసలిది. నల్లగా కాకిలాంటి శరీర రంగుతో, పొడవైన కొంగముక్కుతో ఉంది. ఎండిపోయిన శవానికి చీరా జాకెట్టు చుట్టినట్లు భయంకరంగా ఉంది.
2: బుజ్జన్న, ఈ ఆడ మనిషి ఎవరు?
0: కంగుమంది చిన్నక్క గొంతు. ఈమె శానా కష్టంలో ఉన్నట్టుంది. సత్రంలో కూర్చుని ఏడుస్తా ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చిన అన్నాడు బుజ్జయ్య సన్యాసి.
2: ఏమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు. సూర్యచంద్రులు కూడా నేను చెప్పినట్లు ఇన్నాలా. పారే నీళ్లను ఎనక్కెళ్ళమంటే ఎనక్కెళ్తాయి. నా మంత్రాలకున్న శక్తే నీకు తెలియదు అంది చిన్నక్క.
0: పెంచలమ్మ తమకు పట్టిన దురదృష్టమంతా వివరంగా చెప్పింది.
3: ఇక ఎప్పటికీ చేపలు దొరక్కపోతే మావంతా సముద్రంలో కట్టగట్టుకుని దూకి సావడమే మిగిలింది
0: అంటూ వలవల ఏడ్చింది.
2: ఏడవ మాక, సచ్చిపోయి సముద్రంలో తిరుగుతున్న మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడే ఎందుకిలా జరుగుతుండదో చెప్తా. నువ్వు గమ్ముగుండు. అయితే వాళ్ళ ఆత్మల్ని ముగ్గులోకి పిలవాలా. వాళ్ళు ముగ్గులోకి రావాలంటే కొంత తతంగం చెయ్యాలా, దానికి కొంత కత్స వద్ది
0: అంది సోది సిన్నక్క.
3: అట్టాగే తల్లి
0: అంది పెంచలమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ.
2: సరే, నువ్వు ఏం తేవాల్సింది చెప్తాను ఇనుకో
0: అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నక్క.
2: నాకు 1000 రూపాయల డబ్బు, 12 సేర్ల బియ్యం కట్నంగా ఇయ్యాలా, ఇంకా 21 నిమ్మకాయలు, 7 కోడిగుడ్లు, 1 నల్లకోడిని తేవాలా, 12 నల్లగాజులు, 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు తేవాలా. ముగ్గేసి మీ పూర్వీకుల ఆత్మలను అందులోకి రప్పిస్తా అంది సిన్నక్క.
0: అట్టాగే తల్లి అంది పెంచలమ్మ వినయంగా.
2: పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని నమ్మడానికి చిన్నప్పటి సంగతులు కొన్ని అడుగుతారు. అవి చెప్పడానికి మీ ఇంట్లో ముసలి వాళ్ళను కూడా తీసుకురావాలా నీ మొగుడితో పాటు. ఏం అర్థమైందా
0: అంది చిన్నక్క ఆవేశంగా. అన్నిటికీ తల ఊపింది పెంచలమ్మ.
2: ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అన్నీ తీసుకునే అందరూ రావాలా, ఇంకెళ్ళు
0: హెచ్చరించింది చిన్నక్క.
3: అలాగే తల్లో అలాగే
0: అంటూ వెనుదిరిగింది పెంచలమ్మ. సన్యాసి కూడా వెనుదిరిగాడు. ఈ అమ్మని ఆటో ఎక్కించి వస్తా అంటూ పెంచలమ్మను తీసుకుని ఆ వేప చెట్ల గుబురు నుంచి బయటకు వచ్చాడు సన్యాసి బుజ్జన్న. పెంచలమ్మ ఆటో దగ్గరకు వచ్చి ఎక్కబోయే ముందు తన బొట్లో దోపుకున్న సంచి బయటకు లాగి 100 రూపాయల నోటు తీసి సన్యాసికిచ్చింది.
3: ఈ సామే కదా నాకు దారి చూపించుండాది
0: అన్న కృతజ్ఞత ఉంది ఆమెకు. సన్యాసి బుజ్జయ్య కూడా ఎంతో సంతోషించాడు. బోడిసత్రం దగ్గర ఆటో దిగి అతనికి బాడుగిచ్చి అక్కడ ఎదురుచూస్తున్న తన అనుచరగణంతో ఇంటికి బయలుదేరింది పెంచలమ్మ.

ఇంటికొచ్చిన పెంచలమ్మ కోడలు పెట్టిన కూడు తిన్నది. ఆ రాత్రి చేపల వేట నుంచి నిరాశగా తిరిగొచ్చిన భర్తను మామను కొడుకులను తనకెదురుగా కూర్చోబెట్టుకుంది. వృద్ధులైన తన అత్తమామల్ని వారి తల్లిదండ్రుల్ని పిలిపించుకున్నది. జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. పెళ్లైన తరువాత కొడుకులు వాళ్ల వాళ్ల భార్యలతో వేరుకాపురం పెడతారు, కాని వాళ్లకు సొంత పడవలుండవు. అప్పటి వరకు వాడి వంతు సంపాదన వాళ్ళమ్మ జాగ్రత్త చేసి పెట్టి ఉంటుంది. పెళ్లి ఖర్చులు పోను, వాళ్ల మిగిలిన సంపాదన వాళ్ళకిస్తుంది. వాళ్ళు మరికొంతకాలం తండ్రి పడవలో పనిచేసి మరికొంత డబ్బు దాచుకుంటారు. ఏదో ఒకనాటికి సొంత పడవ కొంటారు. పెంచలమ్మ తన కొడుకులకు చేపల ద్వారా సంపాదన లేకపోతే వాళ్ల పెళ్లి సంగతేంది అనే దిగులు ఎక్కువగా ఉంది. గంగయ్య తాత 90 ఏళ్ల వృద్ధుడు. అతను అతని భార్య చిన్న గుడిసెలో ఉంటారు. గంగయ్య నాయన మంగయ్య కూడా అంతే. వాళ్ళు విడిగా కొద్ది దూరంలో మరో గుడిసెలో ఉంటారు. అంతేకాని తండ్రులు తాతలు ముత్తాతలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండలేరు. వేటాడే వయసు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. కొడుకుల దగ్గర మనవళ్ళ దగ్గర గంజి నూకలు తెచ్చుకుని కాచుకుని తాగుతారు. ముసలి ముతక కుర్రవాళ్ళు పెంచలమ్మ చెప్పిందంతా విన్నారు. వాళ్లకు నమ్మకం కుదిరింది. తమ పూర్వీకుల ఆత్మలు తమకు చేపలు పడని ఈ దుస్థితికి కారణం చెప్పగలరని, అందరూ చిన్నక్క దగ్గర సోది చెప్పించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకే బయలుదేరారు అంత. వాళ్లలో కర్ర సాయంతో నడిచే 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది. ఎంత నెమ్మదిగా సాగినా ముసలివాళ్లైనా వాళ్లు దృఢకాయులు, స్వంతంగానే నడిచి వచ్చారు. ఆటోలో అందర్నీ మారమ్మ గుడి దగ్గర ఉండమని పంపిన పెంచలమ్మ ఆమె మొగుడు దారిలో బజారు ప్రాంతంలో దిగి కావలసిన సరుకులు నల్లకోడిని కొని మారమ్మ గుడి దగ్గరకు వచ్చారు. పెంచలమ్మ దారి తీయగా అందరూ చిన్నక్క గుడిసె ముందుకు చేరారు. చిన్నక్క అప్పటికే తన సేవకురాలు నాంచారమ్మ చేత చుట్టూ గుడిసె మధ్యలో పేడతో అలకించి ముగ్గులు వేయించి ఉంది. అందర్నీ దానికి ఎదురుగా కూర్చోపెట్టి బియ్యాన్ని ముగ్గులో పోసి దాన్ని పసుపు కుంకుమలతో కలిపింది. నల్లకోడిని కోసి దాని రక్తాన్ని కూడా బియ్యంలో కలిపింది. తరువాత నిమ్మకాయలను బద్దలుగా కోసి కుంకుమ పోసి బియ్యం మీద పెట్టింది. పెంచలమ్మ ఇచ్చిన 1000 రూపాయలు పొడ్లో దోపుకుంది. తరువాత సోదెబుర్రను తీసుకుని తీగల మీటుతూ వాయిస్తూ పెంచలమ్మ భర్త తరపున పూర్వీకుల ఆత్మలంటూ ఎవరెవరినో పిలిచింది. వాళ్ళడిగిన ప్రశ్నలకు పెంచలమ్మ మొగుడి తరపున వృద్ధులంతా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఆ సోది చివర్లో, "మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాయి. ఇక మీకు ఏ అడ్డంకి లేదు. రేపటి నుంచి మీకు చేపలు పుష్కలంగా దొరుకుతాయి" అని ముగించింది. తరువాత శోష వచ్చి ముగ్గు మధ్యలో వాలిపోయింది చిన్నక్క. చిన్నక్క సేవకురాలు నాంచారమ్మ, "మీ పని అయిపోయింది, ఇక వెళ్ళండి" అన్నట్లు వీళ్లకు సైగ చేసింది. పెంచలమ్మ కుటుంబ సభ్యులంతా లేచి బయటకు వచ్చారు. అందరికీ చిన్నక్క సోది మీద గట్టి నమ్మకం కలిగింది. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రైంది. ఆ రాత్రి గంగయ్య అతని ముగ్గురు కొడుకులు నిద్రపోలేదు. ఎప్పుడు చుక్క పొడుస్తుందా, ఎప్పుడు సముద్రం మీదకి వేటకు వెళదామా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం ఉరుకులు వేస్తూ ఉంది. "చుక్క పొడిసేదాకా ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్ళాం" అన్నాడు పెద్ద కొడుకు. రెండోవాడు మూడోవాడు కూడా అదే అనేసరికి గంగయ్య కూడా సరేనని బయలుదేరాడు. ప్రక్కరోజు గ్రామంలో ఎండు చేపలు అమ్ముకొని తన తోటి ఆడవాళ్లతో కాళీగంప నెత్తిన పెట్టుకుని వస్తున్న పెంచలమ్మకు ఒకటే ఆలోచన. "ఈ ఆళ్ళతోనన్నా తమ శని తీరిపోయే చేపలు పడితే బాగుండు" అని అనుకుంటోంది మనసులో. తడబడే అడుగులతో ఇల్లు చేరుకున్న పెంచలమ్మ ఇంటి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి ముందు చేపల గుట్ట ఉంది. కోడళ్ళు కూతుర్లు చేపల్ని శుభ్రం చేసి తొట్టులోని ఉప్పులో ఊరవేస్తున్నారు. "ఎక్కడ ఇన్ని చేపలు?" అడిగింది పెంచలమ్మ. "పొద్దు పొడిచేటప్పటికే మనోళ్ళ పడవ వస్తుందత్తా. ఎన్ని చేపలని పడవ కిటకిటలాడుతా వచ్చింది. అందరూ చేపల్ని ఇంటికి చేర్చడానికే 10 సార్లు తిరిగిన"

మా ఆయన, మరుదులు, మా తాత అందరూ గెంజు తాగి మళ్ళీ అటుకెళ్లారు. మళ్ళీ సాయంత్రం అందరూ చేపలు తెస్తారు. ఆనందంగా అంది పెంచలమ్మ కోడలు. పెంచలమ్మ కూతుర్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి. తాత ముత్తాతల ఆత్మలారా, మాకెంత సాయం చేశారు, మా కష్టాలు తీర్చారు. మనసులోనే వాళ్లకు దండం పెట్టుకుని తమ బాధలకు ఉపాయం చెప్పిన చిన్నక్కకు తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. గబగబా తాను ఇంత తిని చేపల్ని శుభ్రం చేసి వాటిని ఉప్పులో ఊరవేయటంలో మునిగిపోయింది పెంచలమ్మ.

0: ఆ సాయంత్రం 3 గంటల సమయంలో అందరితో పాటు గంగయ్య పడవ కూడా వచ్చింది. అందరి పడవలు తల కొట్టినట్లు పడవ అంచులకు సమానంగా చేపలుంటే వీళ్ల పడవ మాత్రం పైకల్లా నిండి రాశిలోని చేపలు తిరిగి నీళ్లలో పడిపోకుండా తెడ్డువేసేవాడు తప్ప మిగతా అందరూ అంచుల దగ్గర కూర్చుని జారిపోతున్న చేపల్ని లోపల వేస్తున్నారు. పెంచలమ్మ కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. మళ్ళీ చేపలు దించి రాత్రికొస్తానన్న మొగుడితో, అంటే ఆశ పనికి రాదో, తిని తొంగో, మళ్ళీ అర్ధరాత్రి ఎల్లుగాని ఇయాల్లాగే దినానికి 2 సార్లు పడవేస్తే చాలు అని కోప్పడింది. ఆ రోజు అందరికీ 1 పడవ చేపలు పడితే గంగయ్యకు 1.5 పడవ చేపలు పడ్డాయి. అందరికీ ఆశ్చర్యం. చేపలు పడవ నిండి కుప్పలా పోసి కొయ్యల అంచుల మీద కూర్చుని వచ్చారు గంగయ్య అతని కొడుకులు. తమ వేటను 2 విధాలుగా చీల్చాడు. పొద్దుగూకగానే తన తండ్రి తన పెద్ద కొడుకుని 2 కొడుకుని తీసుకుని వేటకు వెళ్తాడు. ఉదయానికల్లా వాళ్ళు చేపలతో తిరిగి వస్తారు. అది రాగానే తను తన చిన్న కొడుకుని తీసుకుని 1 కూలి మనిషిని తీసుకుని చేపల వేటకు వెళ్తాడు. అంటే పడవ విశ్రాంతి లేకుండా రోజుకు 2 సార్లు చేపల్ని తీసుకువస్తుంది. ఊరు ఊరంతా గంగయ్యకు పట్టిన అదృష్టాన్ని గురించే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పడని చేపలు ఇలా ఎలా దొరుకుతున్నాయో ఎవరూ చెప్పడం లేదు. గంగయ్య కుటుంబ సభ్యులెవరూ నోరెత్తడం లేదు. 1 నెల రోజుల్లోనే గంగయ్యకు 1 సంవత్సరం రోజులు చేపలు పడ్డాయి. ఇప్పుడు పడిన చేపలు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారు. చేపలు ఎండపెట్టడానికి కూడా కూలీగా ఎండు చేపల్ని ఇచ్చే ఒప్పందం మీద ఊళ్ళోని కొందరు ముసలి వాళ్లను కూడా ఏర్పాటు చేసుకుంది పెంచలమ్మ. ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదంటారు. తోటి ఆడవాళ్లు పెంచలమ్మను పొగిడి పొగిడి ఉబ్బించేసరికి సిన్నక్క చెప్పింది, చేపలు దొరికాయి అంటూ చల్లగా అసలు రహస్యం చెప్పేసింది. అది ఊరంతా గుప్పుమంది. గంగయ్య పూర్వీకుల ఆత్మలు సముద్రం నీళ్లలో ఉండి చేపల్ని వలంలోకి తరుముతున్నారని చెప్పుకున్నారు. బెస్తవాళ్లకు మాయలు మంత్రాలు అంటే భయం. గంగమ్మ తల్లినే నమ్ముకుంటారు. ఇది గ్రామానికి అరిష్టం కాబట్టి వెంటనే గంగయ్యకు జరిమానా విధించి వేటకు పోకుండా ఆపాలని ఆ పల్లెకాపులంతా పెదకాపును పట్టుపట్టారు. పెదకాపు ఎందుకైనా మంచిదని సీతమ్మ తోటకొచ్చి రామిరెడ్డికి విషయమంతా చెప్పాడు.
1: అంతా మీ మూఢనమ్మకం. మంత్రాల్లేవు, చింతకాయల్లేవు. ఆ మంత్రకత్తె చిన్నక్క చెప్పింది వీళ్లకు ప్రోత్సాహం కలిగించింది. బాగా కష్టపడ్డారు, చేపలు బాగా దొరికాయి అంతే అని పెదకాపును అన్నయించి పంపాడు.
0: మరో 20 రోజులకు గంగయ్య కుటుంబ సభ్యులంతా కదల్లేని పరిస్థితికి వచ్చారు. అందరూ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో ఇండ్లలో నుంచి బయటకు రాలేదు. గంగానమ్మను ప్రార్థించకుండా మంత్రశక్తులను నమ్ముకున్న వీళ్లకు గంగానమ్మ శాపం పెట్టిందని 2 గ్రామాల్లోనూ పుకారు రేగింది. రామిరెడ్డికి ఈ విషయం తెలిసి తానే స్వయంగా మందులతో వచ్చాడు. వాళ్ల జ్వరానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజెక్షన్ చేసిన రామిరెడ్డి,
1: విశ్రాంతి లేకుండా పగలు రాత్రి కష్టపడితే జ్వరాలు రాక ఏమవుద్ది, ఇక నుంచి అందరిలాగే అందరితో పాటే చేపలు వేటకు వెళ్ళండి, అత్యాశకు పోవద్దు, డబ్బుల కోసం ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్మద్దు అని వాళ్లకు సలహా ఇచ్చాడు రామిరెడ్డి.

మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ విన్నారు. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడొక ప్రకటన విందాం.

ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు పి. సుశీలా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్ లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నాద్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత్ ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశం

నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈ రోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 533,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పడిందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్ధిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈ రోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య
మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ 7

0: సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండు సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్ లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా రొయ్యలు పీతల వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తుల గురించి డాక్టర్ కె కుమదా గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. వినే ముందుగా ప్రకటనలు విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రొయ్యలు, పీతల వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తుల తయారీ గురించి డాక్టర్ కె. కుముద గారితో పరిచయం. కుముద గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఉన్నటువంటి శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవును మేడం.
1: ఇప్పుడు మనకి ఆక్వా రంగం విషయానికి వచ్చినట్లయితే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ చేపల పెంపకం మీద కానీ రొయ్యల పెంపకం, పీతల పెంపకం, వీటి మీద రైతు సోదరులందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాగే వారికి ఉన్న వ్యవసాయ భూమిని కూడా ఎక్కువగా ఈ చేపల చెరువులుగా మార్చేస్తూ ఉన్నారు కదండి?
2: అవును మేడం.
1: ఇటువంటి నేపథ్యంలో వారు ఈ చేపల నుంచి గాని రొయ్యల నుంచి గాని విలువ ఆధారిత ఉత్పత్తులు గాని ఉప ఉత్పత్తులు గాని తయారు చేసుకుని దాని ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తూ ఉన్నారు కదండి? రొయ్యల నుంచి గాని అలాగే పీతల నుంచి గాని కొన్ని వ్యర్థాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి కదా, వాటి ద్వారా ఎటువంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ మీ ద్వారా ఈ రోజు మన రైతు సోదరులందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాం అండి.
2: తప్పకుండా మేడం.
1: ముందుగా అసలు ఈ రొయ్యల విషయం గాని పీతల విషయం గాని మనం చూసుకున్నట్లయితే, ఈ వ్యర్థాల యొక్క ప్రాధాన్యత ఏంటంటారు?
2: గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం ఆక్వాకల్చర్ లో పురోగతిని సంతరించుకుంటుంది. అందులోనూ ముఖ్యంగా రొయ్యలు మరియు పీతల పెంపకంలో అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటు విదేశాలలో రొయ్యలకు అధిక డిమాండ్ ఉండడం వలన ఆక్వా రంగంలో మన భారతదేశం ఒక మార్గదర్శకంగా ఏర్పడింది. ముఖ్యంగా ప్రాసెసింగ్ పరిశ్రమల నుండి రొయ్యలను మరియు పీతలను ఎగుమతి చేయడంలో మన భారతదేశానికి ఆర్థికంగా అధిక లాభాలు చేకూరుతుంది. అదే సమయంలో ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి వ్యర్థాలు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. అనగా సంవత్సరానికి సుమారు 125,000 నుండి 150,000 టన్నుల వరకు వ్యర్థాలను విడుదల చేస్తుంది. వ్యర్థ పదార్థాల పెరుగుదల వలన పర్యావరణ

0: సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే ఇవి సహజంగా కుళ్ళేటప్పుడు చెడు వాసనను కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యర్థాలు క్షారత్వాన్ని కలిగి ఉండడం వలన అవాంఛనీయమైన మైక్రోఫ్లోరా పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. వ్యర్థ పదార్థాల్లో ఉండేటువంటి పాలిమర్లు కోస్తా తీర ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన వనరుగా ఏర్పడింది. ఈ పదార్థాలను కూడా సరైన క్రమంలో వినియోగించి విలువైన ఉత్పత్తులుగా మార్చుకోవడం వలన ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.
1: మరి ఈ రొయ్యల నుంచి కానీ పీతల నుంచి కానీ వ్యర్థాలు వెలువడతాయని చెప్తున్నారు కదా, వాటి ద్వారా ఉప ఉత్పత్తులు ఎటువంటివి తయారు చేయొచ్చంటారు?
0: రొయ్యలు మరియు పీతల ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి ఉత్పత్తి అయ్యే తల భాగాలు మరియు బాహ్య కవచాలను వ్యర్థ పదార్థాలుగా పరిగణించవచ్చు. ఈ వ్యర్థాల నుండి తయారు చేసేటువంటి ఉత్పత్తులను ఉప ఉత్పత్తులు లేదా బై ప్రొడక్ట్స్ అని అంటారు. రొయ్యలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు 55% మాంసం గాను, అంటే మానవుని ఆహారం కొరకు వినియోగించుకోను, పోగా మిగిలిన 38% వ్యర్థాలుగా బయటకు వస్తుంది. ఈ వ్యర్థ పదార్థాల్లో కూడా 64% ప్రోటీన్స్, 2% కొవ్వు పదార్థాలు మరియు 34% కైటిన్ కైటోసన్లు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొవ్వు శాతం అనేది రొయ్య యొక్క వయసుపై ఆధారపడి ఉంటుంది. అంటే 1 నెల వయసు గల రొయ్యలో 1.5% కొవ్వును కలిగి ఉంటుంది. అదే పూర్తిగా పెరిగిన రొయ్యల వ్యర్థాలలో 3.5 నుండి 4.5% వరకు కొవ్వును కలిగి ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రోటీన్స్ మరియు కైటోసన్లు వయసుతో విభిన్నంగా ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాల్లో గల ప్రోటీన్లను, కొవ్వులను మరియు కైటిన్ కైటోసన్లను వేరుపరచడానికి ఎంజైమాటిక్ జల విశ్లేషణ గాని లేదా క్షార ఆమ్ల ద్రావణాలను ఉపయోగించి గాని వేరు చేయవచ్చు. ముఖ్యంగా ఈ రొయ్యలు మరియు పీతల వ్యర్థాల నుండి వెలువడే కైటిన్ కైటోసన్లను ముఖ్యమైన ఉప ఉత్పత్తులుగా పరిగణించవచ్చు.
1: ఇప్పుడు కైటిన్ కైటోసన్ అని చెప్పారు కదమ్మా మీరు,
0: అవును మేడం,
1: ఈ రొయ్యల నుంచి గాని పీతల వ్యర్థాల నుంచి గాని ఈ కైటిన్ ని ఎలా తయారు చేస్తారు?
0: రొయ్యలు మరియు పీతల బాహ్య కవచాలను కైటిన్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. ఇవే కాకుండా క్రస్టేషియా జాతికి చెందిన జీవుల యొక్క బాహ్య కవచాలను కూడా కైటిన్ తయారీకి ముడి పదార్థాలుగా వినియోగించవచ్చు. ఈ కైటిన్ తయారీలో ముఖ్యంగా 2 ప్రక్రియలు ఉంటాయి. మొదటి డీమినరలైజేషన్. ఈ డీమినరలైజేషన్ ప్రక్రియలో వ్యర్థాల్లో ఉండేటువంటి ఖనిజ పదార్థాలని తొలగించడాన్ని డీమినరలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఇంకా 2వది డీప్రోటీనైజేషన్. వ్యర్థాల్లో ఉండే ఉపయోగపడని ప్రోటీన్లను తొలగించడాన్ని డీప్రోటీనైజేషన్ అని అంటారు. ఇలా చేయడం వల్ల ఎంజైముల చర్యను తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఎండిన రొయ్యల వ్యర్థాల్లో 15 నుండి 30% మరియు ఎండిన పీతల వ్యర్థాల్లో 13 నుండి 15% కైటిన్ ను కలిగి ఉంటుంది. ఈ కైటిన్ కైటోసన్ తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
1: మరి ఈ కైటిన్ నుంచి కైటోసన్ తయారు చేస్తారన్నారు కదా, ఏ విధంగా తయారు చేస్తారు?
0: ఈ కైటిన్ అనేది కైటోసిన్ తయారీకి ప్రధాన వనరుగా చెప్పుకోవచ్చు. డి అసిటలేటెడ్ రూపంలో ఉన్న కైటిన్ ని కైటోసన్ గా పరిగణిస్తారు. అంటే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను తొలగించడాన్ని డి అసిటలేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించాలి. ఈ ప్రక్రియలో ముడి పదార్థమైన కైటిన్ కు 40% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పరోక్ష ఆవిరి పద్ధతిలో ఉడికించాలి. ఇలా చేసేటప్పుడు కొద్దిపాటి పదార్థాన్ని తీసి నీటితో క్షారగుణం పోయే వరకు కడిగి 1% ఎస్టిక్ ఆమ్లంలో కరుగుతుందో లేదో చూడాలి. ఎస్టిక్ ఆమ్లంలో కరిగినట్లయితే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను విచ్ఛిన్నం చెంది కైటోసన్ గా ఏర్పడుతుంది.
1: ఇప్పుడు కైటోసన్ లో ఉండే పోషక పదార్థాలు అంటే విలువ స్థాయి తెలియజేస్తారా?
0: కైటోసన్ లో అధిక మొత్తంలో దాదాపు 90% వరకు పిండి పదార్థాలు, 2% ముడి ప్రోటీన్లు, 3% పీచు పదార్థాలు మరియు 8% తేమ శాతాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థాలు అనేటివి ఉండవు. అందువలన ఈ కైటోసన్ ను కొవ్వును శోషించుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది.
1: మరి ఈ కైటోసన్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది?
0: ఈ కైటోసన్ అనేది అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇది ఒక జీవానుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. కైటోసన్ కు ఎటువంటి యాంటీజెనిక్ లక్షణాలు లేవు. ఇవి బ్యాక్టీరియాలను నశింపచేసే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కైటోసన్ కి ఒక యాంటీ థ్రాంబోటిక్ అంటే రక్తగడ్డలను నిరోధించుట మరియు హీమోస్టాటిక్ లక్షణాలను చూపిస్తుంది. కైటోసన్ లో గల పాలిసాకరైడ్స్ అనేటివి నీటిని నిలుపుగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

0: కైటోసన్ కు రోగ నిరోధక లక్షణాలను మరియు యాంటీ ట్యూమర్స్ ట్యూమర్స్ ఫామ్ అవ్వకుండా ఉండేటువంటి లక్షణాలు కూడా చాలా పుష్కలంగా ఉంది. కైటోసన్ అనేక పరాణ జీవులు మరియు జెర్మ్స్ అభివృద్ధిని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మౌల్డ్స్ మరియు ఈస్ట్ల పెరుగుదలను నియంత్రించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది
1: ఈ కైటోసిన్ అనేది. మరి ఈ కైటిన్ గాని కైటోసిన్లు గాని అసలు మానవునికి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇవి
0: మానవుని జీవన విధానంలో ఈ కైటిన్ మరియు కైటోసిన్లు అనేక రంగాల్లో విరివిగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలోను, నీటి శుద్ధీకరణలోను, కాస్మెటిక్స్ లోను, వైద్య శాస్త్రం మరియు ఔషధాలలోను ఇవి ఉపయోగపడుతుంది.
1: ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలో ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా.
0: అవును,
1: అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: కైటిన్ మరియు కైటోసిన్ కు ఉండేటువంటి గడ్డ కట్టడం, ఎమల్సిఫికేషన్ మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్ జ్యూసెస్ మరియు వైన్స్ తయారీలో క్లారిఫైయింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించి బేకింగ్ ఆహార పదార్థాల తయారీలో పీచి పదార్థం వాడకాన్ని తగ్గించుకోవచ్చు. మైక్రో క్రిస్టలైన్ రూపంలో ఉన్నటువంటి కైటోసిన్ వలన ఆహారం యొక్క రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడంలో పీచు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రెడ్ తయారీలో ఉపయోగించేటువంటి ఎమల్సిఫైయర్స్ మరియు క్రమబద్ధీకరించే పదార్థాలు బదులుగా ఈ కైటోసిన్ ని వాడుకోవచ్చు. ఈ కైటోసిన్ పొడిని ఉపయోగించి కొన్ని రకాల పండ్లకు మరియు కూరగాయలకు పూత పోయడం వలన కూరగాయలు మరియు పండ్లలో ఉండేటువంటి నీటిని బయటకు పోకుండా ఆపి కొన్ని రోజుల వరకు తాజాగా నిల్వ ఉంచుతుంది. మానవుడు రోజుకు కొద్ది మోతాదులో ఈ కైటోసిన్ తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు పదార్థాన్ని గ్రహించి బయటకు పంపుతుంది.
1: అంటే మానవునికి ఆహార పదార్థాల తయారీ విషయంలో ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనం. మరి నీటి శుద్ధీకరణలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్తున్నావు కదా, ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: నీటి శుద్ధీకరణలో ఈ కైటిన్ కైటోసిన్లు ఉపయోగించి భార లోహాలను తొలగించవచ్చు మేడం. ఈ భార లోహాలను తొలగించడంలో ఇది మంచి కీలేటింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మురుగునీటి శుద్ధీకరణలో పెట్రోలియం మరియు పెట్రోలియం ఈథర్లను తొలగించడం ఇది మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ కైటిన్ మరియు కైటోసిన్లు ద్రవాభిసరణలోను, వ్యతిరేక ద్రవాభిసరణలోను, మైక్రోఫిల్టరేషన్ లోను, డీసెలినైజేషన్ లోను మరియు డయాలసిస్ లోను ఉపయోగిస్తున్నారు.
1: ఇంకా ఇవి కాస్మెటిక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు కదా, ఏ విధంగా?
0: ఈ కైటిన్ కైటోసిన్ మరియు వీటి యొక్క ఉత్పన్నాలు ముఖ్యంగా మూడు రకాల సౌందర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఏంటవి?
0: అందులో ముఖ్యంగా జుట్టు సంరక్షణ. కైటోసిన్ కు ఉండేటువంటి ధనావేశం వలన ఇవి జుట్టుకు సంరక్షణ కవచం లాగా ఏర్పడి జుట్టును మృదువుగా సున్నితంగా మార్చి జుట్టు పటుత్వాన్ని పెంచుతుంది. అందుకని ఈ కైటోసిన్ ను జుట్టుకు ఉపయోగించేటువంటి షాంపూస్, హెయిర్ స్పాలు, హెయిర్ స్టైలింగ్ లోషన్స్, హెయిర్ కలర్స్ మరియు ఏ టానిక్స్ లో ఉపయోగిస్తున్నారు.
1: జుట్టు సంరక్షణలో కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు?
0: చర్మ సంరక్షణలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కైటోసిన్ కు ఉండే ధనావేశం మరియు పరమాణు బరువు వలన చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ముఖ్యంగా చర్మానికి ఎక్కువగా మాయిశ్చరైజర్స్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిని ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, నెయిల్ ఎనామిల్ లోను మరియు ముఖానికి ఉపయోగించేటువంటి ఫౌండేషన్స్ లోను, ఐ షాడోస్ లోను, లిప్స్టిక్స్ లోను మరియు క్లిన్సింగ్ ఏజెంట్లుగా కూడా ఉపయోగపడుతుంది. ఇవి యువి రేడియేషన్ కు వ్యతిరేకంగా ఉండి చర్మాన్ని కాపాడుతుంది. నోటి సంరక్షణలో కూడా ఈ కైటోసిన్ ను ఉపయోగిస్తున్నారు. నోటి సంరక్షణకు ఉపయోగించేటువంటి టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ మరియు షూయింగ్ గమ్స్ అలాగే మౌత్ ఫ్రెషనర్స్ లో కూడా కైటోసిన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఇవన్నీ కూడా మనకి సౌందర్య సాధనాల్లో కాస్మెటిక్స్ లో ఎక్కువగా
0: ఉపయోగిస్తున్నారు మనం కైటోసిన్.
1: అలాగే కాకుండా ఇంకా ఔషధాలు అంటే వైద్య శాస్త్రంలో కూడా మరి ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్ కైటోసిన్ కు శిలీంధ్ర నాశక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని శిలీంధ్ర పెరుగుదలను అవరోధిస్తుంది. అలాగే మానవుల్లో కలిగేటువంటి కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కైటోసిన్ ను అధిక కొలెస్టరాల్ మరియు ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. రక్తహీనత, బలాన్ని కోల్పోవడం మరియు నిద్ర పట్టకపోవడం వంటి వ్యాధుల చికిత్సకు ఈ కైటోసిన్ ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన డయాలసిస్ ప్రక్రియలో కూడా ఈ కైటోసిన్ ను ఉపయోగిస్తున్నారు. దంతాలకు సంబంధించినటువంటి క్యావిటీస్ మరియు చిగుళ్లు వాపులకు కూడా ఈ కైటోసిన్ నేరుగా ఉపయోగించి దంత చిగుళ్లను

0: బలపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. శస్త్రచికిత్సలో కణజాలాల పునరుద్ధరణ కొరకు కైటోసన్ని ఉపయోగిస్తారు. గాయాలు మానటలోను, చర్మాన్ని తిరిగి అభివృద్ధి చేయుటకు మరియు నాడీ కణముల పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా ఈ కైటోసన్ ను క్యాప్సిల్స్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఔషధాల తయారీలో ఉండే మందులు కరిగిపోయే విధానాన్ని మరియు మందులో ఉండే చేదు రుచిని మెరుగుపరచడానికి కైటోసన్ ని ఉపయోగిస్తున్నారు.
1: అంటే ఔషధ రంగంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగకరంగానే ఉంది, ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని. మరి ఇవి మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు కదా, అలాగే ఇవి జంతువులకు కూడా ఏ విధమైన ఉపయోగాన్ని కలిగించే అవకాశం ఉందంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్ మరియు కైటోసిన్ అనేవి వెచ్చని రక్తం కలిగిన జంతువులకు ఎలాంటి హాని కలుగ చేయదు. వీటికి ఉండేటువంటి ఎమల్సిఫికేషన్, గడ్డకట్టడం మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని చెప్పాను కదా మేడం. అందువలన ఈ కైటిన్ మరియు కైటోసన్లను జంతువుల ఆహార పదార్థంలో ఒక ముడి పదార్థంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో కైటిన్ మరియు కైటోసన్ ని ఉపయోగించి కోళ్ల పెంపకంలో 0.5% ఎఫ్సీఆర్ ని తగ్గించి 12% శరీర బరువుని పెంచుతున్నారు. ఇంకా చేపలు మరియు రొయ్యల మేత తయారీలో కూడా వీటిని ముడి పదార్థాలుగా ఉపయోగించుకోవచ్చు.
1: ఈ విధంగా జంతువులకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఇతర రంగాల్లో ఏ విధంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు?
0: ఈ కైటిన్ మరియు కైటోసన్ అనేక రంగాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ వస్తుంది మేడం. ఇందులో ముఖ్యంగా పేపర్ మరియు వస్త్ర పరిశ్రమలో ఒక సర్దుబాటు పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మేడం. ఇంకా ఫోటోగ్రఫీలో ఒక ఫిక్సింగ్ ఏజెంట్ గాను, తర్వాత విస్తరణను పెంపొందించడానికి ఇవి తోడ్పడుతుంది మేడం. క్రోమటోగ్రఫీలో ఈ కైటోసన్ ను ఒక బేస్ పదార్థంగా కూడా ఉపయోగించుకుంటున్నారు.
1: కాబట్టి కుముద గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రొయ్యల నుంచి గానీ పీతల నుంచి గానీ వెలువడే వ్యర్థాలతో ఈ కైటిన్ కైటాసిన్ అనే ఉప ఉత్పత్తులని తయారు చేసుకుని వాటిని వివిధ రంగాలలో వివిధ పదార్థాల తయారీకి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మానవునికి కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. సౌందర్య సాధనాల తయారీలో కానీ, అలాగే ఆహార పదార్థాల తయారీలో కానీ, ఇంకా వైద్య రంగంలో కానీ, ఇంకా జంతువులకు కూడా వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యర్థాల నుంచి అర్థాలను తయారు చేసుకుని వాటి ద్వారా కూడా వాళ్ళు ఎక్కువగా ఆదాయాన్ని గడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థాలే కానీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి ద్వారా ఇలాగ ఉప ఉత్పత్తులను కనుక తయారు చేసుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం గడించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు పాడు పంటలు కార్యక్రమంలో రొయ్యలు పీతల వ్యర్థాల నుండి ఉప ఉత్పత్తుల గురించి డాక్టర్ కె కుముద గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: క్యులర్ ఆర్బస్కూలర్ మైకోరైజే, దీనిని ఆర్బస్కూలర్ మైకోరైజర్ సిలిండ్రాలు అని కూడా పిలుస్తారు. ఇది సిలిండ్రాలు మరియు మొక్కల వేర్ల మధ్య పరస్పర అనుబంధాన్ని సూచిస్తుంది. అడవుల్లోని చెట్లలో ఈ విషయాన్ని మొదటిగా గుర్తించారు. అయితే మైకోరైజల్ సహజీవనం ఇప్పుడు 80% కంటే ఎక్కువ వృక్ష జాతుల్లో ఉందని తెలిసింది. ఇది అత్యంత విస్తృతమైన మరియు పర్యావరణ పరంగా ముఖ్యమైన మొక్క. సూక్ష్మజీవుల పరస్పర స్పందన చర్యలలో ఒకటిగా నిలిచింది. ఇవి ప్రధానంగా గ్లోమెరో మైకోటా ఫైలం కు చెందినవి మరియు అవి సహజీవులుగా మాత్రమే జీవించే శిలీంధ్రాలు. అంటే అవి కార్బన్ సరఫరా కోసం పూర్తిగా అతిధేయ మొక్కలపై ఆధారపడతాయి. ప్రతిగా అవి మొక్కల పోషక సమపార్జన, నేల సారం, ఒత్తిడిని తట్టుకునే శక్తి మరియు ఉత్పాదకతను గణనీయంగా పెంచడంలో దోహదం చేస్తాయి. ఈ విస్తృత ప్రయోజనాల కారణంగా సుస్థిరమైన వ్యవసాయంలో ప్రభావవంతమైన జీవన ఎరువుగా గుర్తించబడుతుంది. మైకోరైజా సహజీవనం యొక్క స్థాపన మొక్కల వేర్లు మరియు శిలీంధ్ర ప్రచారకాల మధ్య రసాయన సంకేతాలతో ప్రారంభమవుతుంది. మొక్కల వేరు వ్యవస్థ నుంచి కొన్ని రకాలైన స్రావాలను విడుదల చేస్తాయి. వాటిలో శిలీంధ్ర హైఫేలను వేరు వ్యవస్థ వైపు ఆకర్షించే రసాయన సంకేతాలు ఉంటాయి. మైకోరైజా మొక్కల వేర్ల లోపలికి చేరిన తర్వాత ప్రత్యేకమైన శిలీంధ్ర నిర్మాణాల ద్వారా అతిధేయ మొక్కల వేర్లతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఆర్బాస్కుల్స్ అంటే పోషక మార్పిడి ప్రదేశాలు, వెసికిల్స్ నిల్వ నిర్మాణాలు, హైఫే విస్తృతమైన నేలలో చొచ్చుకుపోయే నెట్వర్కులు వేర్ల లోపల మరియు చుట్టూ ఏర్పడతాయి. ఈ అనుబంధం మొక్కలలో గణనీయమైన

ప్రక్రియ మరియు అణుస్థాయి మార్పులకు దారితీస్తుంది. వీటితో పాటు జన్యు వ్యక్తీకరణలో మార్పులు మరియు ఫైటో హార్మోన్ అంటే మొక్కల వృద్ధి నియంత్రకాలు నియంత్రణ ఉన్నాయి. ఇవి సమిష్టిగా మొక్కల పెరుగుదల మరియు అనుసరణను పెంచుతాయి. వ్యవసాయంలో వ్యామ్ వాడడం వలన ప్రయోజనాలు. వ్యామ్ యొక్క ప్రధాన విధుల్లో ఒకటి నేలలో పోషకాలను మెరుగుపరచడం, ముఖ్యంగా భాస్వరం. ఇది నేలలో కదలని మరియు కరగని రూపాల్లో ఉంటుంది. వ్యామ్ యొక్క శిలీంద్ర తంతువులు వేర్లు చేరుకోలేని దూరాలకు విస్తరించి అక్కడ ఉన్న పోషక నిల్వలను గ్రహిస్తాయి. ఇవి యాసిడ్, ఫాస్ఫటేషన్ మరియు ఫైటేషన్ వంటి ఎంజైమ్లను విడుదల చేసి సేంద్రీయ భాస్వరాన్ని మొక్కకు అందుబాటులో ఉండే ఆర్థోఫాస్ఫేట్ రూపంలోకి మారుస్తాయి. మొక్క వేరు లోపల శిలీంద్రం విస్తరించడాన్ని సూక్ష్మ దర్శని ద్వారా ప్రత్యేకమైన ఫంగల్ ఫాస్ఫేట్ ట్రాన్స్పోర్టర్లు పోషకాలను వేరు కణాల్లోనికి సమర్థవంతంగా బదిలీ చేస్తాయి. భాస్వరంతో పాటు నత్రజని, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు సూక్ష్మ పోషకాలైన జింక్, రాగి గ్రహించడాన్ని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. పోషకాల వినియోగ సామర్థ్యం మెరుగుదల విషయానికొస్తే వేర్ల యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా మొక్కలు నేల నుండి పోషకాలను మరింత సమర్థవంతంగా పీల్చుకునేలా వ్యామ్ చేస్తాయి. ఇది పోషకాల వృధాను కూడా తగ్గిస్తుంది మరియు నేల యొక్క సహజ సారాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేస్తుంది. తద్వారా కృత్రిమ ఎరువులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. నీటి శోషణ మరియు కరువును తట్టుకునే శక్తి విషయానికొస్తే విస్తారమైన శిలీంద్ర తంతువుల నెట్వర్క్ నీటి కోసం వెతికే నేల పరిమాణాన్ని పెంచుతుంది. ఇది కరువు పరిస్థితుల్లో మొక్కలకు తగినంత తేమను కూడా అందిస్తుంది. అంతేకాకుండా నీటి వినియోగ సామర్థ్యము, ఆస్మాటిక్ సర్దుబాటు మొక్క యొక్క దృఢత్వాన్ని కాపాడడం. వ్యామ్ సోకిన మొక్కలు నీటి ఎద్దడి మరియు ఉప్పు నిల్వలు ఉన్న నేలల్లో కూడా అధిక స్థితి స్థాపకతను చూపుతాయి. వ్యామ్ నేల ద్వారా వచ్చే వ్యాధికారక క్రిముల నుంచి మొక్కకు పరోక్ష రక్షణను అందిస్తాయి. వేరు కణాల్లో ఖాళీ ప్రదేశాలను ఆక్రమించడం ద్వారా క్రిములు చేరకుండా చూస్తాయి. ఇంకా ఇన్ఫెక్షన్ కలిగించే స్థానాల కోసం ఇతర క్రిములతో కూడా పోటీ పడతాయి. మొక్క యొక్క రక్షణ వ్యవస్థను కూడా ఉత్తేజపరుస్తాయి. ఇది మొక్కలో యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్ చర్యలను పెంచి వివిధ రకాల జైవిక మరియు అజైవిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యామ్ శిలీంద్రాలు గ్లోమాలిన్ అనే గ్లైకోప్రోటీన్ ను స్రవిస్తాయి. ఇది నేల కణాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది మరియు వీటిని ప్రోత్సహిస్తుంది. నేల నిర్మాణం మెరుగుపరచడమే కాకుండా గాలి ప్రసరణ మరియు నీరు ఇంకే సామర్థ్యం కూడా పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక నేల సారానికి మరియు స్థిరమైన వ్యవసాయానికి గణనీయంగా దోహదపడతాయి. సాంప్రదాయ రసాయన ఎరువుల కంటే జీవ ఎరువుగా వ్యామ్ వాడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యామ్ పోషకాలను సేకరించడంలో సహాయపడడం వల్ల భాస్వరం ఎరువుల వాడకాన్ని 25 నుంచి 50% వరకు తగ్గించవచ్చు. పోషకాలు కొట్టుకుపోవడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది. పంట ఉత్పాదకత మెరుగుదల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలనల్లో వ్యామ్ వల్ల వేర్లు బరువు, మొక్క ఎదుగుదల మరియు దిగుబడి పెరిగినట్లు తేలింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు మరియు తోట పంటల్లో వ్యామ్ సానుకూల ఫలితాలను ఇచ్చింది. ఇవి పోషక చక్రం. నేలలోని సూక్ష్మజీవుల వైవిధ్యం మరియు దెబ్బతిన్న నేలల పునరుద్ధరణకు తోడ్పడతాయి. సేంద్రీయ వ్యవసాయము మరియు తక్కువ పెట్టుబడితో చేసే వ్యవసాయానికి ఇవి చాలా విలువైనవి. వ్యామ్ ఒక తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయము. ఇది పెట్టుబడి ఖర్చులను కూడా తగ్గించి దిగుబడిలో స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే దీర్ఘకాలిక నేల ఉత్పాదకతను కూడా పెంచుతుంది. వ్యవసాయంలో వ్యామ్ వినియోగం విషయానికొస్తే వ్యామ్ ఇనాక్యులంను స్టిక్కర్ ద్రావణంతో, ఉదాహరణకు 10% బెల్లం ద్రావణం కలపాలి. ఆ మిశ్రమంతో విత్తనాలను సమానంగా పూత పూసి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత విత్తుకోవాలి. దీనికి అనుకూలమైన పంటలు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే నూనె గింజ పంటలు. వేర్లు ముంచే పద్ధతిలో వ్యామ్ ఇనాక్యులంను నీటితో కలిపి స్లర్రీ తయారు చేయాలి. నాటడానికి ముందు మొక్కల

0: ను నేరుగా ఫంగీ స్లైడ్లతో కలపకూడదు. తడి నేల పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. ఇనాక్యులంను ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి రక్షించాలి. గడువు తేదీ ముగిసే ముందే దీన్ని ఉపయోగించుకోవాలి. వ్యామ్ వినియోగం వల్ల ఆశించబడే ఫలితాల విషయానికొస్తే ఫాస్ఫరస్ గ్రహణం 20-40% వరకు పెరుగుతుంది. వేర్ల నిర్మాణం కూడా మెరుగుపడుతుంది. ఎండ మరియు ఉప్పుతనం పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. పంట దిగుబడి 10-30% వరకు పెరుగుతుంది. నేల గడ్డలను ఏర్పాటును మరియు సూక్ష్మజీవ క్రియాశీలతను మెరుగుపరుస్తుంది. వెసిక్యూలర్ ఆర్బస్క్యూలర్ మైకోరైజా స్థిరమైన వ్యవసాయానికి ఒక ముఖ్యమైన ఆధారంగా నిలుస్తుంది. నేలలో పోషక పదార్థాల లభ్యతను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అలాగే నేల నిర్మాణం మరియు నేల ఆరోగ్యాన్ని అభివృద్ది చేయడం, అలాగే పంట దిగుబడిని పెంచడం ద్వారా వ్యామ్ శక్తివంతమైన జీవ ఎరువుగా పనిచేస్తుంది. రసాయన ఎరువులపై ఆధారాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే క్షీణించిన నేలలను పునరుద్ధరించడం వంటి లక్షణాల వల్ల వ్యామ్ కాలుష్య నిరోధక మరియు పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ వ్యవస్థలలో కీలక పాత్రను పోషిస్తుంది. వ్యవసాయ పద్ధతుల్లో వ్యామ్ ను సమగ్రంగా వినియోగించడం రైతులకు ఆర్థికంగా లాభదాయకమే కాకుండా దీర్ఘకాలిక నేల సారాన్ని మరియు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి కూడా అత్యంత అవసరమైంది.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08445 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా. ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతుంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక

సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్ లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజిలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజిలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి

0: ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గింది అన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
4: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
5: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
4: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
5: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాల్లో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినిపించే కార్యక్రమం

కార్యక్రమంలో అభిరుచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415 7901084415. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మెసేజ్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి. మన శంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అభేద ఆయుష, వీరు కూడా మన శంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరిద్దరి కోసం ఒకే పాటను విందాం.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకట రమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, వారందరి కోసం జీన్స్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలు తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ఏదైనా మీకు నచ్చిన పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అలాగే అండి, మీకోసం ఒక మంచి పాటను విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు పుట్టపక్క నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అలాగే అండి, మీకోసం ఒక పంచి పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు కడప నుంచి శైలజ, వారి స్నేహితురాలు శ్రీదేవి కోసం పాటను వినిపించమని, సుస్వాగతం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి ఓ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

మరింత వరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం

రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈ రోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతమున్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ది, పాఠశాల విద్య, మానవ అభివృద్ది రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరమ్ అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జన్ సంచయ్ జన భాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000 పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడిగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70 లక్షలకు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ది చేయాలని ప్రతాప్రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: దేశభక్తి గీతం విన్నారు. సమయం 8:45 వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సి సమాచార్ సంధ్య కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की यात्रा के अंतिम चरण में न्यूजीलैंड के ऑकलैंड पहुंचे. प्रधानमंत्री क्रिस्टोफर लक्स

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సీతారామ కళ్యాణం హరికథా గానం వింటారు. కథకులు శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివన్ను చతుర్

భక్తిజ్ఞాన వైరాగ్య భావ ప్రపూర్ణులు గుణగ్రహణ పారాయణులు అయిన శ్రోత్రు మహాశీలకు పరశత ప్రణామములు. వేదవేద్యుడు పరంధాముడు సకల యోగిజన హృదయారాముడు తారకనాముడు రవివంశాంబోధి సోముడు అయిన శ్రీరామచంద్ర ప్రభు, లక్ష్మణ సమేతుడై తండ్రి ఆనది తలదాల్చి విశ్వామిత్ర యాగ సంరక్షణం చేశాడు, యజ్ఞస్వరూపుడై యజ్ఞఫలప్రదాత అయిన ఆ స్వామిని మహర్షులు దేవగణం అందరూ ఎంతో భక్తితో స్తుతించారు.

అనంతరం విశ్వామిత్ర ఋషితో రామలక్ష్మణులు సంభాషిస్తూ ఉండగా దశరథుని దూత ఒక విజ్ఞాపన లేఖ తెచ్చాడు. పూజ్యులైన బ్రహ్మర్షులకు ప్రణామం. రామలక్ష్మణులను తమరు యజ్ఞరక్షణకై తోడుకుని పోయిన దాదిని నాటి నుండి కంటిపై కునుకు లేదు స్వామి. అందుచేత చిరంజీవులను మీ పని పూర్తయితే వెంటనే పంపించవలసిందిగా కోరుతున్నాను అని లేఖ రాయగా చదివి చిరునవ్వు నవ్వి విశ్వామిత్రుడు దానికి సమాధానం ఇలా అనుకున్నాడు. దశరథ, ఏమయ్యా రాజా, నీ మనస్థితిని నేను ఎరుగుదును. కానీ దుష్ట రాక్షస సంహారం యజ్ఞరక్షణం చేసి లోక కళ్యాణకారకులైన నీ తనయులను నేను కూడా కళ్యాణం అనగా శుభం చేయకుండా పంపుతానా? ఎంత మంచి బంగారమైనా మెరుగు పెట్టకుండా స్వర్ణకారుడు ఇస్తాడా?

రూప సంపదగనుగాక కోమిరుగు పట్టక తానగసాలియుచునే విదిత పరాక్రముడు రఘువీరుడు అస్త్రకళా రహస్య గోవిదుడు.

ఉండగానే ఇంతలో మిథిలానగర్ నుండి ఒక లేఖ వచ్చింది. అది సీతా స్వయంవరానికి ఆహ్వానిస్తూ జనక మహారాజు పంపించినటువంటి లేఖ. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో అన్నాడు, రామా, మిథిలా నగరాధిపతి అయినటువంటి శేరధ్వజ జనకునికి ఇంట ఒక మహనీయమైనటువంటి

దేవధనుస్సున్నది. దక్షయజ్ఞ ధ్వంస సమయంలో వినియోగించినటువంటి ఆ ధనుస్సును శివుడు మిథిలా నగరాధిపతి అయినటువంటి నిమికి ఆరవ తరం వాడైనటువంటి దేవరాతునికి ఇచ్చాడు. అది వారి ఇంట్లో తరతరాలుగా పూజలు అందుకుంటూ ఉన్నది. అది ఇప్పుడు శీరధ్వజుడు ఆ వింటిని ఎక్కిడిన వానికి తన కుమార్తె అయిన సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడయ్యా. అయితే రామా, దాన్ని ఇతరులు ఎవ్వరూ ఒక్క అంగుళమైనా కదల్చలేరు. నీకొక్కనికే అది సాధ్యం. ఆ విల్లు ఎక్కుపెట్టి సీతమ్మను చేపట్టగలవాడవు, మహానుభావుడవు నీవేనయ్యా. ఎందుకనంటే

వారికి సీత స్వయంవర విశేషమంతా వివరించి విశ్వామిత్రుడు వారిని వెంట నిడుకుని మిథిలకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో కనిపించే అనేక ప్రదేశాలు, నదులు, గిరులు, జరులు, అడవులు అన్నింటిని గురించిన విశేషాలు పూర్వగాథలు వివరిస్తూ మార్గాయాసం తెలియకుండా పయనం సాగిస్తూ ఉన్నాడు. సోనానది అనే నదిని దాటాడు. గంగానదిని దాటిన తర్వాత ఒక ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించారు ఆ ముగ్గురు. అక్కడ శ్రీరాముడు చక్కగా నడుస్తూ ఉండగా శ్రీరాముని పదారవిందములకు ఒక రాయి తగిలిందట. వెంటనే ఆగాడు రాముడు. దాన్ని చూశాడండి, దాంట్లో రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి. ఏమది

కచభరం ఉదస్తాదృషివధో. శ్రీరాముడు ఆ పాషాణాన్ని వింతగా చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ రాయి కదులుతోందే అనుకున్నాడు. అవురా, క్రమంగా ఇది మెత్తబడుతున్నదే, ఆశ్చర్యం, దీనిలో స్త్రీ రూపం కనిపిస్తున్నది అంటూ రాముడు అనుకుంటూ ఉండగానే అది ఒక మునిపత్రి రూపాన్ని ధరించింది.

గౌతమకాంత్ అయిన అహల్య చిరునవ్వుమతో నారచీర పయ్యలు సర్దుకుంటూ ఆ నారీ శిరోమణి శ్రీరాముని పదార విందుములపై ముఖార విందాన్ని ఉంచి నమస్కరించి రామ

పరంధామ సురవినుత నామ. తన నామశ్రవణం చేతను, తన స్పర్శ చేతను ఘోర పాపులను సైతం పునీతం చేసే పరమ పావనమైన గంగా నదీమ తల్లికి జన్మస్థానమైన నీ పాదస్పర్శ చేత నా పాపపంకమంతా కరిగిపోయిందయ్యా. నా పాపం తొలగి నా పూర్వరూపం మరల కలిగింది. నీవు నీ దివ్యమంగళ స్వరూప దర్శనం వలన నాలో ఆనంద జ్యోతి వెలిగింది. నీవు సామాన్యుడవా స్వామి, సకల జగత్తులకు ఆదిదేవుడు అయినటువంటి పరమాత్మ కదా, కాబట్టి

ఆమె అనేక విధములుగా స్తుతిస్తూ ఉండగానే ఆమె భర్త అయినటువంటి గౌతముడు కూడా వచ్చాడక్కడికి. వారిరువురు కూడా రామునికి శ్రీరామునికి అంజలించి కృతజ్ఞతను తెలుపుకొని వెడలిపోయారు. ఆ అహల్య గౌతములలా స్తుతిస్తూ ఉంటే రాముడికి ఏమీ అర్థం కాలేదట. అర్థం కానట్టు నటించాడు స్వామి. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో, గురువర్యా, ఎవరి ఈ దంపతులు నన్ను ఇంతగా స్తుతించారు, అసలు ఈ కారణం ఏమిటి అన్నాడు. అప్పుడు కౌశికుడు వారి వృత్తాంతమంతా ఇలా వివరించాడు. నాయనా రామ, క్షేమం కొరకు చక్కని అభిజ్ఞానం అనే కల్పన కలిగించినట్లే నారాయణదాసు వరజులు కూడా అహల్యా వృత్తాంత విషయంలో చక్కని కల్పన చేశారు. నాయనా రామ, ఆమె అహల్య, అతడు గౌతముని గౌతముడు. ఇంద్రుడు అహల్యపై కోరికతో ఒకనాటి అర్ధరాత్రి వారి ఆశ్రమంలో ప్రవేశించి కోడి వలె కూశాడు. అది విని గౌతముడు తెల్లవారిందనుకుని భ్రమించి స్నానార్థం వెళ్ళాడట. అప్పుడు ఇంద్రుడు గౌతమ వేషధారి అయి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యతో, వనిత, ఎందుకో గాని స్నానార్థం వెళ్ళబుద్ధి కావడం లేదు అంటూ సమీపించి

మీరెందు ఈరోజు ఎందుచేతనో అనుష్ఠానంపై మనస్సు పోవడం లేదు. మదనుడు నా మదిని కలవరపరుస్తున్నాడు. ప్రభాత సమయమని సందేహపడకు. నేను కూడా స్నానార్థమైపోతూ వెను తిరిగాను, తలుపు గడియ వేశానులే, ఇంకా ఈ దీపం ఎందుకు అంటూ చేతితో ఆ దీపాన్ని అర్పాడు. కాదు, అహల్య దాంపత్య దీపం అర్పివేశాడు. ఆమె జీవితంలో చీకటి నింపాడు. అహల్య అతని వింత ప్రవర్తన సంభాషణ వినివిస్తూ పోయింది, శంకించింది. ఆ ఇంద్రుడు తనపై చెయ్యి వేయకుండానే అన్నది, ఎవడవురా నీవు, నా భర్త రూపంలో వచ్చావు నీవు.

అతని యొక్క దేవతా లక్షణములు అంటే రెప్పవేయని కన్నులు మొదలైన కారణాల చేత అతని వెంటనే గుర్తించింది ఇంద్రుడని గుర్తించింది. ఆహా, ఉన్నతమైన స్వర్గలోక సింహాసనం ఎక్కిన ఇంద్ర, నీ బుద్ధి పాతాళంలో కూరుకుపోయిందేమయ్యా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఇప్పుడు సులువుగా నాపై నిందారోపణ విచ్చేస్తుంది లోకం. స్త్రీని కదా, అందుచేత స్వయంగా ఆ ధర్మదేవతే వచ్చి రూపుదాల్చి వచ్చి నన్ను పాదస్పర్శతో అనుగ్రహించే వరకు పాషాణ రూపంలో ఉంటాను, నన్ను నేనే శిక్షించుకుంటాను అని హర్య తన పతివ్రతాత్వ మహిమంచేత తన్ను తాను శపించుకుని పాతాళమైపోయింది. విఫురుడై ఇంద్రుడు వెనుతిరిగాడు. స్నానార్థమై బయలుదేరినటువంటి గౌతముడు అది తెల్లవారుజాము కాదని ఏదో మోసం జరిగిందని తెలిసి వెనుతిరిగి వచ్చాడు. గృహంలో ప్రవేశిస్తుండగా బయటకు వస్తున్నటువంటి ఇంద్రుని చూచాడు. అవురా ఇంద్ర, ఎంత అకృత్యానికి పాల్పడ్డావయ్యా! చివరికి మా యొక్క దాంపత్యాన్ని నాశనం చేయడానికి వచ్చావా? సరే, దీనికి తగినటువంటి ఫలితం అనుభవిస్తావు నీవు అని కోపించి గౌతమముని, నీవు విఫలుడవు కమ్మని ఆ ఇంద్రుని శపించాడు. శపించి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఖిన్నుడై. రామా, ఆ అహల్యయే నేడు నీ పాదస్పర్శతో పాషాణ రూపం వీడింది. అహల్య గౌతములే నిన్ను కీర్తించినవారు అని కౌశికుడు అహల్య వృత్తాంతమంతా వివరిస్తూ ఉండగా శ్రీరామ లక్ష్మణులు వింటూ నడుస్తున్నారు. నడిచి నడిచి నడిచి వారు గండకీ నదిని సమీపించారు. ఆ నదిని దాటించడానికి వచ్చాడు ఒకనొక నావికుడు. ఈ అతడే గుహుడు అన్నారు. ఈ గుహుని యొక్క వృత్తాంతం శివరామాయణం ఇలా వివరిస్తున్నది. మహోదయుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి త్రిశంకుడు చేసే యజ్ఞాన్ని చూసి ఆ యాగం చేయించేటువంటి విశ్వామిత్రుని గుర్తించి విమర్శించి అతని యొక్క శాపానికి గురయ్యాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపించి నిషాదుడు కమ్మని అతన్ని శపించాడు. అతడే గుహుడు. ఈ గుహుడనే నామం ధరించి ఈ గండకీ నదీ తీరంలో నావను నడుపుతున్నాడు. ఎంతకాలానికి ఈ శాపం పోతుందో అని ఎదురు చూస్తుండగా నారదుడు సలహా ఇచ్చాడు. కొంతకాలానికి ఆ వైకుంఠధాముడు రాముడుగా అవతరించి వస్తాడు. అతని పాద ప్రక్షాళనం చేస్తే నీకు శాప విమోచనం అవుతుంది అన్నారు. అలాగా అందుకని అప్పటి నుండి ఆ పాషాణానికి, అహల్యా పాషాణానికి సేవలు చేస్తూ అక్కడే వేచి ఉన్నాడు గండకీ తీరంపై ఆ గుహుడు. అతడు శ్రీరాముని గుర్తించాడు. పరుగు పరుగున ఎదురేగి సవినీయంగా నమస్కరించాడు. రండి స్వామి, మీ యొక్క పవిత్రమైనటువంటి ఆ పాదముల్లో నా పడవపై ఉంచండి. ఆగండి, అప్పుడే కాదు స్వామి, నాకు మీ పాద ప్రక్షాళనం చేసే అవకాశం ఇవ్వండి. ఎందుకని అంటున్నారంటే, రామా, రాముని యొక్క పాదములు అనగా రాములు అంటే భామలు, వారి యొక్క రామపాద తీర్థ పాదరజం సోకగానే మారిపోతున్నారని విన్నాను, స్త్రీలుగా మారిపోతున్నారని విన్నాను.

స్వామి మీ పాదాలని కడగనివ్వండి, ఎందుకంటే తమ పాదచూర్ణంలో శిలలను స్త్రీలు చేసేటటువంటి లక్షణం ఉన్నదట. కొయ్యకు శిలకు భేదమే ఉంది స్వామి. కావున నీ పాదరేణువులు సోకితే నా పడవ ఏమైపోతుందో, పడవ కాస్త పడతి అవుతుందేమో అంటూ రాముని పాదములు కడిగి ఆ పాదతీర్థం తన యొక్క శిరస్సును తల్లుకొని పునీతుడై ఆ నావికుడు వారిని తన పడవపై గండకీ నదిని దాటించి అవతలి తీరాన్ని చేర్చాడు. వారు చక్కగా ఆ తీరం చేరి అలా నడిచి కౌశికుడు రామలక్ష్మణుడు క్రమక్రమంగా మిథిలా నగరాన్ని సమీపించారు. అప్పుడు కౌశికుడు, రామా, అదే మిథిలా నగరం. మహాజ్ఞాని అయిన జనకుడు పరిపాలించే సుసంపన్నమై సకల సౌభాగ్యవంతమైనటువంటి ఆ నగరం మిథిలా నగరం. చూసావా, ఆ కోట బుర్జు మీద ఉన్న జెండా అతిథులందరినీ కూడా సీతా స్వయంవరార్థం ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నదయ్యా. అదుగో కోటపై భేరి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నది. చూడవయ్యా ఆ భేరి ఎలా మోగుతున్నదో.

చూశావా ఆ మేఘాలు? కాదయ్యా, అవి పొగలు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పశాలల నుండి వస్తూ ఉన్నాయి. అంటే మిథిలానగర రాజు యొక్క శిల్ప కళా పోషణం తెలియజేస్తున్నాయి. ఇదిగో చూడు, జలయంత్రాలు ప్రజలకు నిరంతరం నీటి సరఫరా చేస్తూ ఉన్నాయి. ఆహా, రాజ్య పాలన అంటే జనక మహారాజుదే కదా అంటూ ఆ పట్టణం యొక్క విశేషాలన్నీ కూడా వివరిస్తూ ఉండగా, ఆ రాజకుమారులు చాలామంది సమూహంగా సీతా స్వయంవరార్థం బయలుదేరారు. శివధనుర్భరణం ఎవరికి వారు తామే చేయగలమని, సీతను తామే చట్టబట్టవలనని ప్రగల్భాలు పలుకుతున్నారు. తమకంటే ముందే ఎవరైనా ఆ ధనుర్భంగం చేస్తే వారిని బతకని

అంటున్నాడు ఒక్కొక్కడు. అలా రకరకాల ప్రగల్భాలు పలుకుతుంటే వారి వేదాలాపాలు వింటూ పట్టణం సమీపించారు ఆ ముగ్గురు. అలా రాగానే వారి రాకను తెలుసుకున్నాడు జనక మహారాజు. వెంటనే తన కుల పురోహితుడైనటువంటి గౌతమముని జ్యేష్ఠపుత్రుడు శతానందుని తోడుకొని వారికెదురు వచ్చి స్వాగతం చెప్పి మునిపొంగవా నమస్కారమని వారిని పూజించి రాజకుమారులను ఆదర గౌరవాలు వచనాలు పలుకుతూ, మహానుభవ విశ్వామిత్ర మహర్షి, మీరు దివ్య తేజో విరాజితులైనటువంటి సుందర రాజకుమారులిరువురని తెచ్చారు. వీరెవరు స్వామి? యమౌ కుమారౌ దేవతుల్య పరాక్రమౌ. వీళ్ళని చూస్తుంటే దేవతా సమానులా కనపడుతున్నారు. అశ్విని దేవతల వలె మంచి అందంగా ఉన్నారు స్వామి. వీరెవరు అన్నారు జనక మహారాజు. అప్పుడు పైగా పద్మపత్ర విశాల నేత్రులై వృషభశార్దూల గజసింహ ధీరుడై భూమికి దిగి వచ్చినటువంటి అశ్విని దేవతలై సుందరులై ఆయుధారులై వచ్చినటువంటి వీర కిశోరాలు ఎవరో తెలియజేయండి మునీంద్ర అనగానే అని ప్రశ్నించినటువంటి జనకునితో కౌశికుడు, రాజా, ఈ రాముని మామూలుగా పై చూసి చెప్పావు బాగుంది, కానీ నీవు జ్ఞానివి కదా, తత్వదృష్టితో జాగ్రత్తగా పరిశీలించవయ్యా. నీ చూపులు కొంచెం నీ కన్నులు సార్థకత పొందుతాయి. జాగ్రత్తగా లోచూపుతో దర్శించు శ్రీరాముని.

స్త్రీరత్నమైనటువంటి సీతకు తగినటువంటి పురుషోత్తములు తీసుకుని వచ్చానయ్యా, జాగ్రత్తగా లోచూపుతో చూడు, వీరిద్దరూ లక్ష్మీ నారాయణులు అన్న విషయం నీకు అర్థమవుతుంది. మనం ఈ కళ్యాణ సంధానం తప్పక వీరి కళ్యాణం చేయడం వల్ల మనం కళ్యాణ సంధాతలమై మన యొక్క సుకృతాలు కూడా పండుతాయి సుమా అన్నాడు కౌశికుడు శ్రీరాముని చూపించి. కౌశికుని పరుకులకు ఆనందించినటువంటి పరమార్థం గ్రహించినటువంటి జనకుడు వారికి తగినటువంటి సత్కారములు చేసి తగిన విడుదలు ఏర్పాటు చేశాడు. ఇక ప్రత్యేకంగా ప్రక్కకు తీసుకుని వెళ్ళి జనక మహారాజుతో అంటున్నాడు మన విశ్వామిత్రుడు, స్వయంవరంలో నేను ఒక రహస్యం చెబుతాను, స్వయంవరంలో శంభుని విల్లు ఎక్కువ పెట్టగలవాడు ఈతడొక్కడే సుమా, మనసులో ఉంచుకో అని చెప్పి వారు వారి విడుదలకు వెళ్ళిపోయారు. ఇలా ఉండగా అంతఃపురంలో ఒక చెలికత్తె సీతమ్మకు స్వయంవరానికి వచ్చినటువంటి రాజకుమారుల చిత్రపటాలు చూపిస్తున్నది. వాటిలో శ్రీరామచంద్రుని చిత్రపటం రాగానే సీత ఆగింది అక్కడ, చూచి తన్మయురాలైంది. ఆ సమయంలో జనక మహారాజు వచ్చి, అమ్మా సీత, చిత్రపటములపై లిఖింపబడిన వారు అందరూ వచ్చారమ్మా, నీకు తగిన వాణిని రేపటి స్వయంవరంలో నీ భర్తగా పొందవచ్చు అన్నాడు చాలా రహస్యార్థం గోచరించేటట్లుగా. ఆయన అలా వెళ్ళిపోగానే ఈమె ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నది.

ముద్దులు మూట కట్టెడు నిడువాలు కన్నుదోయి సోగముక్కు ఉంగ్రాల జుట్టు ఎగుగుజములు.

ఎంత సుకుమారి, ఎంత అందగాడు, సర్వ లక్షణ శుభలక్షణ శోభితుడైనటువంటి ఇతన్ని భర్తగా పొందకపోతే ఆ స్త్రీత్వానికి విలువ ఏమున్నది అని అంటూ, అయితే ఇంతకు ఈతడు ఈ స్వయంవరానికి వచ్చాడో లేదో అని సందేహపడుతూ కింద ఆ అతని పేరేమిటి అని చూసింది. శ్రీరామచంద్రమూర్తి.

ఇతని పేరు శ్రీరామచంద్రుడట, ఎంత బాగున్నదే పేరు అనుకుంటూ, ఏమైనా సరే వివాహానికి ముందే ఒక్కసారి ఈతడు తప్పక నన్ను చేపడతాడని నమ్మకం కలుగుతున్నది. కనుక వివాహానికి ముందే ఈతని ఒక్కసారి సందర్శించవరే. చెలి, ఒక్కసారి ఇతడు ఎక్కడున్నాడో, ఎక్కడ విడిది చేశాడో సఖి చూసిరావే.

బ్రహ్మావతారుడైనటువంటి ధర్మస్వరూపమే అనిపిస్తోంది నాకు. ఒక్కసారి ఇతన్ని చూడవలే, వెదకి రవే, ఎక్కడున్నాడో ముందే అతన్ని చూస్తాను అంటూ పంపించగానే సఖి వెళ్ళి వెదికి వచ్చి, అమ్మా, వీరు ఇద్దరూ కూడా మహాముని విశ్వామిత్రునితో కూడి మన తోటలో విడిది చేశారమ్మా అని చెప్పిందట. అయితే అతన్ని ఒక్కసారి చూద్దాము నడవే అని ఆ సఖితో కలిసి ఆమె బయలుదేరి ఆ తోటలోనికి ప్రవేశించింది సీత. అలా అక్కడ రామలక్ష్మణులు ఆ మహాముని వద్ద సకల ధర్మములు అన్నీ కూడా నేర్చుకుని తెలుసుకుని విహారార్థమై బయలుదేరి తోటలోకి వచ్చారు. విశ్వామిత్ర మహాముని అనుష్ఠానానికి వెళ్ళారు. ఆ సమయంలో అటు ఒక ప్రక్క నుంచి రామలక్ష్మణులు వస్తూ ఉండగా మరి ఒక ప్రక్కన సఖితో సీత వచ్చింది. వస్తూ అటే వస్తున్నటువంటి రామలక్ష్మణులు చూసింది, అదిగో వాడే ఇటగరు చూచునంతటి సుందరుడే, అదిగో వాడేనే ఎంతటి అందగాడే, పటములపై లిఖింపబడు ఆ కూటంతలిక కూటంతలితడు సొగ

పటంలో ఏం చూశామే, అంతకంటే సొగసైనటువంటి వాడే ఇతడు అంటూ, ఓహోహో వారిటు పక్కకే వస్తున్నారు, చెరువయ్యనల రమ్ము, చెట్టు చాటునకు దాగదము, దగ్గరికి వస్తున్నారే, వెంటనే చెట్టు చాటుకు వెళ్ళిపోదాం రావే అని ఆ ప్రక్కకి తప్పుకున్నారట. అలా తప్పుకోగానే అటు రాముడు కూడా సీత వంక చూశాడు. ఆశ్చర్యపోయాడు ఆమె సౌందర్యం మిరుమిట్లు గొరపగా. చూసి లక్ష్మణ, ఇక్కడ ఒక చక్కని తళుక్కున ఒక మేఘం మెరిసినట్టున్నదయ్యా, ఒక మెరుపు మెరిసిందన్నాడు. లక్ష్మణ్ అన్నాడు, ఏమిటన్నయ్యా ఇది, వసంత ఋతువు కదా, కాదురా అటు చూడు.

నిజమైన మెరుపు అనుకుంటున్నావా? అవును, ఇది వసంత ఋతువే అనుకో. అయినా ఆ మెరిసింది ఎవరు అనుకుంటున్నావు? ఒక వనదేవత లాంటి మహాసౌందర్య రాశి ఒక్క మెరుపు మెరిసింది, అయ్యో మళ్ళీ కనిపించకుండా ఎక్కడో దాగున్నదే. ఆహా లక్ష్మణ, ఆమెను చూస్తున్నప్పుడు నా మనస్సంతా అటువైపే లాగిందయ్యా ఆవిడ ఆవిడ వైపుకే. కలసిన చూడుకులో కలసిన చోడుకులు చలమి చెలిమి

చిక్కి దివని ఎకశక్యమాడడు ఆడుచు పిరుదుల జడకు చుళ్ళు తుళ్ళియాడా చిరునవ్వు ఓరమోమును మును సిగ్గు వెనుక తిరిగి అడుగులు తడబడ అరుగా ఎంత పోడిమి ఎంత పోడిమి ఆ చేడె పొడవు నా భుజము బాటి ఆ చేడె పొడవు నా భుజము బాటి ఏము ఇరువరము ఆను మగలము.

లక్ష్మణ, ఆమె సదస్సును ఎంతని వర్ణించను. తన యొక్క వాలు కన్నులతో చూపులతో నన్ను ఆకర్షించుకుని ఎటో వెళ్ళిపోయిందయ్యా. ఆహా, ఆ వయ్యారం ఆమె యొక్క అందాన్ని చూస్తూ ఉంటే నన్ను ఆకర్షించినట్లున్నది. మా ఇద్దరి యొక్క ఎత్తు నా భుజము వరకు వస్తున్నది కనుక ఆమె మేమిద్దరము కూడా ఒకరికొకరు తగినటువంటి ఆలుమగలమేననిపిస్తున్నదయ్యా. ఆహా, విశ్వామిత్ర మహాముని మన పాలిటికి వేల్పు, లేకపోతే ఇటువంటి అవకాశం నా కలిగిస్తాడా? బళ్ళి బళ్ళి కౌశికుడు, బళ్ళి బళ్ళి కౌశికుడు మన పాలిటి వేల్పు, పరస్పరము ఇచ్చలు అయ్యు నేను చూసుకును, చెల్విటుల పచరించే తప్పక ఆ విలుదును మాడి రేపు రఘువీరుల నిస్తుల మాగు దర్పము.

ఆ పలుకులు వింటూ జానకి నడుస్తూ ఉండగా ఇంతలో జనక మహారాజు పంపించినటువంటి పల్లకీ వచ్చిందమ్మా, మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా అలంకరించాలి, నడవండి, తండ్రి పంపించారు అనగానే వెనుకకు తిరిగి తిరిగి అడుగులు వేస్తూ వెళ్ళలేక వెళ్ళలేక సీత బయలుదేరి అంతఃపురానికి వెడలిపోయింది. అలా ఆమె వెళ్ళిపోగానే ఆయన ఆ రామచంద్రమూర్తి కూడా తన లక్ష్మణునితో కలిసి ఆమె యొక్క సౌందర్యాన్ని తలుచుకుంటూ ఆయన విడిది చేరుకున్నారు. తెల్లవారింది, చక్కగా సభ తీర్చాడు జనక మహారాజు. అది మహాసభ, తళతళలాడేటటువంటి స్వర్ణాభరణములు అలంకరించుకున్నటువంటి ఖండఖండాంతరాల దొరలందరూ వచ్చి వీరధీర శిఖామండైన రాజకుమారులంతా వచ్చి ఉత్సాహంగా వచ్చారు సభంతా.

తార వధూక మాలికను గీకొని జానకి చూచువారి నోరూరగా తండ్రి ప్రక్క నిలుచు అది ముద్ద.

చక్కగా సభంతా సర్వాంగ సుందరంగా ఉన్నది. జనక మహారాజు సింహాసనాన్ని అలంకరించాడు. సీతమ్మ చేతిలో మధూక పుష్పమాలికను గ్రహించి తండ్రి పక్కన నిలుచున్నది. ఇలా ఉండగా మహాబలిష్ఠులైనటువంటి 5,000 మంది శివధనుస్సు నుంచినటువంటి 8 చక్రములు కలిగినటువంటి ఒక పెట్టెను సభామధ్యమునకు తెచ్చారు. దానిలో గంధ పుష్పాదుల చేత అలంకరింపబడి పూజింపబడి చిరుగంటల మోతలు కలిగినటువంటి శివధనుస్సు చక్కగా తలతల మెరుస్తున్నది. సభలోని వారంతా చూశారు. అంతవరకు నేను కాదు, నేను తప్ప ఎవరు ఎక్కువ పెడతారులే అని ప్రగల్భాలు పలికిన రాజులందరూ కూడా ఒక్కసారి దాన్ని చూసి ఉలికిపడ్డారు. ఏమిటి ఇది, విల్లా లేక పర్వతమా? అసలు ఏదో అనుకున్నాం, పాతపడిపోయిన పుచ్చని వీలు అనుకున్నాం. అసలు దీన్ని చూస్తేనే మతిపోతూ ఉన్నదే. ఇంకా నయం, ముందుకు వెళ్ళాం కాదు, పరువంతా గంగలో కలిసిపోయేది అనుకుంటున్నారు ఎవరికి వారు. జనక మహారాజు సభనుద్దేశించి ఇలా అన్నాడు, మహారాజులారా, మీకందరికీ కూడా ఈ సీతా స్వయంవరానికి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ గొప్పదైనటువంటి శివధనుస్సును ఎక్కువ పెడితే వారిని నా కుమార్తె వరిస్తుంది. పైగా భూజాతగా ఆమె నాకు వ్యక్తమైనప్పటికీ ఆమె యొక్క నా కుమార్తెగానే సీతను చక్కగా పెంచాను. పరిణయోగ్యమైనటువంటి ఆమెను పెండ్లాడుటకు వీర్య శుల్కంగా నిర్ణయించాను కదా ఈ విల్లును ఎక్కువ పెట్టడం అనే విషయం మీకందరూ తెలుసు కదా. కాబట్టి మహానుభావులందరూ ఇక్కడ ఉన్నారు, రండి ఈ శివధనుస్సును ఎక్కువ పెట్టండి.

ఆర్యులారా, మహాబలశాలురారా, రండి. ఎవరైతే విలును ఎక్కువ పెడతారో ఆమెను ఆమెకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఆయనకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అనగానే శత

ఎక్కువ పెట్టినవాడు జనక జా మాత అవుతాడు, అల్లుడవుతాడు. లేకపోతే వారికి జనక జా మాత అవుతుంది అని చక్కగా శతానందుడు అన్నాడు. ఇక రాజులందరూ కూడా మొదట్లో ఎన్ని ప్రగల్భాలు పలికినా అప్పటికేదో వంకబెట్టి తప్పించుకున్నారు. ఒక్కొక్కరు మగధరాజు నాకు ఒంట్లో బాగుండలేదన్నాడు, అంగరాజు నేను ఏకపత్ని వ్రతస్తున్నాడు, ఇక మాళవరాజు నేను బయలుదేరినప్పుడు శకునం బాగుండలేదన్నాడు, కాంభోజరాజు కొంచెం జలుబు చేసి ఒళ్ళు నొప్పులుగా ఉందన్నాడు. కొందరు విననట్టు నటిస్తున్నారు. చూశాడు జనకరాజు, ఏమయ్యా ఎవరూ లేవడం లేదేమిటి? ఆహా, అమరవీరులు కూడా మహానుభావులు అందరూ ఇక్కడ కూడా ఉన్నారు కదా, మీరేనా చేయి లేవండి అంటుంటే అక్కడ సభ ఉన్నటువంటి వారు శివజాపమెత్తమా అచేత కాదనుచు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి.

ఎవరికి వాళ్లే, అయ్యో దేవతలందరూ అబ్బో ఈ శాపమా ఈ చాపమా మేము ఎత్తలేము అన్నారు. అబ్బో శివుని విల్లు మేము ముట్టుకుంటామా, తప్పు కదా అన్నారు రాక్షసాదులు. ఇకలాగా అందరూ తలకు దారికి పట్టి వెళ్ళిపోయారట ఒక్కొక్క వంక చెప్పుకుంటూ. ఆశ్చర్యపోయాడు జనక మహారాజు. ఏమిటిది, ఎవరు ముందుకు రారేమి, ఈ జగత్తు గొడ్డుపోయిందా, మహావీరులు లేరా, మీసము గల మగవాడే లేడా, తగిన వరుడు లభింపక సీత పెండి లేక బ్రహ్మచారిణిగా ఉండిపోవలసిందేనా అన్నాడు అసహనంగా. ఆ మాట విన్న లక్ష్మణుడు పౌరుషంతో బుస్తున లేచాడు తోకతొక్కిన నాగరాజులాగా. రాముడు అతన్ని శాంతపరిచి కూర్చుండబెట్టాడు. అప్పుడు రాముడు అనుజ్ఞ కోసం విశ్వామిత్ర ఋషి వంకకు చూచాడు. విశ్వామిత్రుడు మందహాసంతో రామునికి వెళ్ళమని కర్ణుతోనే సైగ చేశాడు.

ఆయన యొక్క కనుసేగ గ్రహించినటువంటి వాడే రామచంద్రమూర్తి తన విల్లుని ఆ లక్ష్మణునికి ఇచ్చి చక్కగా ముందుకు బయలుదేరి విల్లు వంకకు నడుస్తూ ఉన్నాడు. అతన్ని చూచినటువంటి రాజులందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో కనపడ్డాడట. ఆ రామచంద్రమూర్తి రజికులకు వీరరసమూర్తిగా, రాక్షసులకు రౌద్రరసమూర్తిగా, సీతకు కామరస, ఆ స్త్రీలకు కామరసమూర్తిగా, సీతకు ప్రేమరసమూర్తిగా, విద్వాంసులకు విరాట్ స్వరూపునిగా, భక్తులకు దయాస్వరూపంగా, రాజబంధువులకు ఆనందరసమూర్తిగా కనిపించాడట. ఆ రామచంద్రమూర్తిని దర్శించినటువంటి కన్నులే కన్నులు, ఆ దివ్యమంగళ మోహన స్వరూపాన్ని కన్నవారు కన్నవారు అనగా చూచినవారు, అతనిని కన్న తల్లిదండ్రులు ఎంతటి మహానుభావులో ఎంత

అతను సూచన కనులే ధన్యం అనుకున్నారు. అలాగా ఇంకా కొంతమంది, ఏమిటి ఈ 10-16 విశ్రమల ఈ కుమారుడా ఇల్లు నెక్కుపెట్టేవారు అని ఆశ్చర్యపడుతూ సభలోని వారంతా రకరకాలుగా అనుకుంటున్నారట.

ఇతడయ్యనోయని ఎంచువారు. జనములిట్టుల సంశయ ఆశ్చర్యములను పొందుతుండగా శ్రీరామచంద్రుడు భూమి సుత వైపు శృంగారము మహేశులు దశన్ వీరరసము రాజులగజూచే. అలా అందరూ అనుకుంటూ ఉంటే చక్కగా రామచంద్రమూర్తి విల్లును సమీపించాడు. ఆ సీతవంకకు శృంగారరసంగా చూస్తూ ఆ విల్లు వంకకు చూచి పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. ఆ విల్లును ఎత్తబోతుండగా లక్ష్మణస్వామి ఒక్కసారి లేచుంచుని అన్నాడు, నాయనలారా జాగ్రత్తగా వినండి, కదలకు మీ ధరాతలమా, హెచ్చరిక చేస్తున్నాను, కదలకు మీ ధరాతలమా, కాశ్య విపట్టు ఫణీంద్ర భూవిషస్పదులను పట్టు కూర్మమా, రసాతల భోగి ఢులీ కులీసులను వదలక పట్టు వృష్టి ధరణి పని కచ్చబోతి వర్గము, పొదువుచు పట్టు డీకరులు భూవరుడి సుని చాపమెక్కిడు. నాయన అందరూ హెచ్చరికగా ఉండండి, ఏమండి ఏమిటంటే భూదేవి కంపించకు, శేషుడా భూమిని కదలకుండా పట్టుకో, ఆది కూర్మమా భూమిని శేషుణ్ణి స్థిరంగా పట్టుకోండి, ఆది వరాహమా భూమిని శేషుణ్ణి కూర్మాన్ని కూడా గట్టిగా పట్టుకో, దిగ్గజములారా భూమిని శేషుడు కూర్మం వరాహము అందరూ కదలకుండా పట్టుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు లక్ష్మణస్వామి. ఆ సమయంలో చక్కగా రామచంద్రమూర్తి ఆ ధనుసు వంకకు వెళ్ళినటువంటి వాడి గృహీతే హర్రకోదండే రామే పరిణయోత్సవే ప్రస్పందనయనవాము జనకీ యమదజ్ఞయో. ఆ సమయంలో సీతకు పరశురామునికి ఎడమ కన్నదిరిందట. ఆ సందర్భంగా ఒకసారి ఆ ధనుసు వంకకు చూచి దాన్ని పైకెత్తాడు. పైకి ఎత్తి ఒక్కసారి అల్లెత్రాడును తగిలించడం కొరకు దానిని వంచగానే ఆ

0: జయమును భయము విస్మయము గదురాగగగగగ. ఎప్పుడైతే అలా ఆయన కొంచెం ఎక్కువగా ఉంచాడో విల్లు ఎక్కువ పెట్టడమే కాదు, అది పెళ్ళుమని పెరిగిందట. విశ్వనాథ వారు అంటారు, నిష్ఠావర్షద మోఘ మేఘపటలి నిర్గచ్చుద్యోగిత శ్రేష్ఠీరం మదమాలిక యుగపదుజుంభన్ మహాఘోర మోహిష్ట స్ఫూర్జ దుషండ గర్ఘరవాహీన క్రియా ప్రౌఢి దాగిష్టం వైవక రావమంతటయ సంగిన్ భిన్న చాపంబున. ఫెడఫెడమనే శబ్దంతో అది ఎప్పుడైతే విరిగిందో ఆనందపడ్డారు ఒక సీతారామ లక్ష్మణులు. తర్వాత జనక మహారాజు విశ్వామిత్రుడు తప్ప అందరూ మూర్చబడ్డారు, కొంతవడికి తేరుకున్నారు. ఆ సమయంలో ఆ లక్ష్మణుడు వచ్చి ఆ ధనుస్సు యొక్క రెండు ముక్కలు పైకెత్తి రాముడు ఈ విలుసు ఇల్లు విలును ఎక్కువ పెట్టాడని అందరికీ చూపించాడట. సీతమ్మ వెంటనే వచ్చి తన చేతిలో ఉన్నటువంటి మధుకు మాలికను రాముని యొక్క మెడలో ఉంచింది. ఆనందపడి ఆ జనక మహారాజు ఈ సీతను రామునికిచ్చి ఇదిగో వివాహం చేస్తున్నాను నా ప్రతిజ్ఞ ప్రకారం అన్నారు. అనగానే అప్పుడు ఆ వార్తని ఆనందించినటువంటి వారే దశరథ మహారాజుకి తెలియజేశారు మహానుభావులు. వారందరూ కూడా తమ యొక్క పరివారంతో సహితంగా జనక మహారాజు దశరథ మహారాజు మిథిలానగరం చేరుకున్నారు. చక్కగా ఆ చేరుకున్నటువంటి ఆ పురోహితులందరితో కూడా కలిసి వచ్చినటువంటి ఆ దశరథునికి అన్ని రకములైనటువంటి ఆ మర్యాదలన్నీ చేసినటువంటి వాడే జనక మహారాజు. ఆమెను తగినటువంటి ముహూర్తం నిర్ణయించండి అని ముహూర్తం నిర్ణయం చేసి ఆ తగినటువంటి ముహూర్తంలో, అయ్యా ఈ రామునికి నా కుమార్తె అయినటువంటి సీతనిచ్చి వివాహం చేస్తున్నాను, మా తమ్ముడైనటువంటి ఆ కుశధ్వజుని కుమారుడి కుమార్తె అయినటువంటి మాండవిని శృతకీర్తిని కూడా, రామునికి సీతను లక్ష్మణునికి ఊర్మిళను, మా భరతునికి మాండవిని శృతకీర్తిని శత్రుఘ్నునికి వివాహం చేస్తున్నామని వారిద్దరూ కూడా యథోక్తంగా ఆ నలుగురు కుమారులకు కూడా ఆ నలుగురు కుమార్తెలను ఇచ్చి తమ కుమార్తెలనిచ్చి వివాహం మంగళప్రదంగా జరిపించాడు జనక మహారాజు. ఆ మంగళప్రదమైనటువంటి ఆ ఆది దంపతులు ఆ సీతారాముడి యొక్క ఆశీస్సులు నిరంతరము కూడా మనపై ఉండాలని కోరుకుంటూ, మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ.
1: మీరు ఇంతవరకు సీతారామ కళ్యాణం హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की यात्रा के अंतिम चरण में आज न्यूजीलैंड के ऑकलैंड पहुंचे. हवाई अड्डे पर प्रधानमंत्री क्रिस्टोफर लक्सन ने श्री मोदी का स्वागत किया. प्रधानमंत्री मोदी के स्वागत समारोह में भारत की समृद्ध सांस्कृतिक विरासत का प्रदर्शन किया गया. प्रधानमंत्री ने प्रवासी भारतीयों को भारत की सांस्कृतिक विरासत को जीवंत बनाए रखने और भारत तथा न्यूजीलैंड के बीच अटूट संबंधों को मजबूत करने के लिए बधाई दी. उन्होंने कहा कि संगीत में लोगों को एकजुट करने की अनूठी क्षमता होती है और आज की प्रस्तुति ने भारत न्यूजीलैंड की मित्रता की गर्मजोशी और गहराई को खूबसूरती से प्रतिबिंबित किया है. यात्रा के दौरान दोनों नेताओं के बीच द्विपक्षीय संबंधों के सभी पहलुओं की समीक्षा की जाएगी. किसी भारतीय प्रधानमंत्री की 40 वर्षों में यह पहली न्यूजीलैंड यात्रा है. न्यूजीलैंड के वेलिंगटन में भारत की राजदूत मुआन पुई साईवेई ने आकाशवाणी समाचार से बातचीत में बताया कि दोनों देशों के बीच मुक्त व्यापार समझौते से कई क्षेत्रों में मिलकर काम करने का बड़ा अवसर है.
3: Free trade agreement is a great opportunity.
4: मुक्त व्यापार समझौता भारत और न्यूजीलैंड के लिए साथ मिलकर काम करने का एक बड़ा अवसर है. न्यूजीलैंड बागवानी, डेयरी और कृषि जैसे प्राथमिक उद्योगों में बेहद मजबूत है, जबकि भारत के पास